శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 28వ తేదీ గురువారం. వివిధ భారతిలో సమయం 5:58:50. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. ఇక్కడ ఏ చట్టం, రాజ్యాంగ నిబంధన ఉల్లంఘనకు గురికాలేదని చెప్పింది. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం చెప్పిన కారణాలతో సంతృప్తి చెందామని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. సర్లో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత దీనికి ఆమోదం తెలిపిన మూడవ రాష్ట్రంగా నిలిచింది. రాజ్యాంగంలోని 44వ అధికరణం ప్రకారం దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. త్యాగం, ప్రేమ, సోదరభావ సందేశాన్ని చాటే పవిత్ర దినం బక్రీదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ముస్లింలకు ఎక్స్ వేదికగా ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కోలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఏపీ ట్రాన్స్కో ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏపీ ట్రాన్స్కో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇంకా ఇవ్వలేదని, ఖాళీల భర్తీకి త్వరలోనే ప్రకటన ఇస్తామని తెలిపింది. గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్కు అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పరిశ్రమలు, దేవాదాయ శాఖ కమిషనర్లు, రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ సీఈఓ, జలవనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ చీఫ్లు, మిషన్ క్లీన్ కృష్ణా గోదావరి డైరెక్టర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీని సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 50 పాయింట్లకు 43 స్కోరు సాధించి ఇషా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కష్టపడి ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి చేరిన రాజస్థాన్ రాయల్స్ అసలు పోరులో అద్భుత ప్రదర్శన చేసింది. నిన్న జరిగిన ఎలిమినేటర్లో 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. ఫైనల్లో చోటు కోసం రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం క్వాలిఫైర్ 2లో గుజరాత్ను ఢీకొంటుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన సినీ భక్తి పాటలు వింటారు,

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:45. మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ వింటారు తెలుగులో.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా

0: సిఎస్ మాట్లాడుతూ, ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్ నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలోనే తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు.

0: అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసము ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాపు మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కొని రచిస్తూ నరు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెట్టుకుని తిని బ్రతికే నీకు శిష్టు కట్టాలరా అని ఫళ ఫళ సంకళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
2: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
2: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్, సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
6: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
7: Yes, ma'am.
5: చెప్పండి.
7: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
5: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
7: Yes, ma'am.
5: గుడ్ గుడ్.
7: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
7: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు

0: వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్ జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీ

0: ఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచే మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచే సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టు నిర్మాణం, ముళ్లకంచే ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని శువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో 2 వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: స్టూడియోలో సమయం 7:15. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 24వ శ్లోకం.

0: పునః మరియు తు సాత్విక కర్మకు భిన్నంగా కామేప్సునా ఫలకామన కలవాడో సా అహంకారేణ వా అహంకారం కలవాడో అయిన కర్తచేత బహుళ ఆయాసం మిక్కిలి కష్టసాధ్యమైన యత్ కర్మ ఏ శాస్త్ర విహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతున్నదో తత్ అట్టి కర్మ రాజసం రజోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.
1: యత్తు కామేప్సునా కర్మ

0: అర్జున, ఏవేవో కోరికలతో కాని లేదా ఇంత గొప్ప పనిని నేను ఇంత గొప్పగా చేస్తున్నాననే అహంకారంతో కాని కొందరు రకరకాల ప్రయాసలతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కర్మలు శాస్త్రవిహితాలే అయినా అవి రజోగుణజన్యాలే. అలాంటివి నీ దగ్గర ఉంటే సవరించుకో.
1: యత్తు కామేప్సునా కర్మ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి

0: సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 7:23 అయిపోయి 24 అయిపో అలా అలా పరుగుతేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే ఎంటర్ అయిపోదాం కాఫీ టైంలోకి. మరి కాఫీ టైంకి వెల్కమ్ చెప్పేస్తూ మరి ఇవాళ కాఫీ టైంలో మధు ఏం కబుర్లు తీసుకొచ్చారు, ఎన్ని విషయాలు తీసుకొచ్చారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి మీకోసం నేను చాలా అయితే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ కాఫీ డేలో మనం అయితే డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇవాళ డే స్పెషల్స్ ఏంటి అంటే, త్యాగానికి నమ్మకానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ అందరి మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది. ఈ రోజున మనం ఈద్ ముబారక్ జరుపుకుంటున్నాం. సో మరి కాఫీ డేలో మనమైతే ఉన్నాము, మరి కాఫీ టైంలో మనం మాట్లాడుకుంటున్నాము. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరి మీకోసం ఒక మంచి కోట్ మరి నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఇవాల్టి కోట్ ఏంటంటే, మనం మన పరిస్థితులను ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలమో అప్పుడే మన సక్సెస్ కోసమే వేసే అడుగు అప్పుడే మొదలవుతుంది. మరి అదే మనం ఇప్పుడు ఎందుకులే అని వెనకడుగు వేశామో ఆ ఒక్క సిచ్యువేషన్ మాత్రమే కాదు, అలా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కోవాల్సిందే. సో మనం ఎలా ఉండాలో, ఎలా ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవాలో మరి మనమే ఆలోచించుకోవాలి. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మీకోసం మంచిగా సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, కేర్ ఆఫ్ కంచర్బాలం మూవీ నుండి ఆశాపాశం అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మ్యూజిక్ శ్రీకర్ అగస్తి, లిరిక్స్ విశ్వ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇవాళ డే స్పెషల్స్లో భాగంగా ఆయన ఒక హిందూ జాతీయవాది, హిందూ మహాసభలో ఒక ప్రముఖ వ్యక్తి కూడా. భారత తిరుగుబాటు గురించి ఆయన రాసిన ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ ఇండియాలో నిషేధించారట. మరి 1910లో ఇండియా హౌస్లో సంబంధం ఉన్న కారణంగా ఆయనను బ్రిటిష్ అధికారులు అరెస్ట్ చేసి భారతదేశం నుండి బహిష్కరించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్లో ఆయనకు 50 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారట. మరి ఆయనే వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన నాయకత్వంలో హిందూ మహాసభ భారతదేశాన్ని హిందూ దేశంగా పరిగణించే ఆలోచనను అందరూ ఆమోదించారట. ఈరోజు ఆయన జన్మించిన రోజు. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గీతా గోవింద మూవీ నుండి. చిన్మయి శ్రీపద పడిన ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ శ్రీమణి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కాఫీ టైంలో విత్ యువరాజ్ రాకింగ్ మధుతో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి అలాగే ఈరోజు తెలుగు ప్రజల గర్వకారణమైన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన మహానటుడు, మహానుభావుడు, నట సార్వభౌముడు, ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయనను గుర్తు చేసుకుంటూ సినిమా రంగంలో తన అద్భుత నటనతో కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకొని రాజకీయాల్లో ప్రజాసేవతో చరిత్ర సృష్టించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి దేశం కోసం, ప్రజల కోసం అనే భావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ నుండి కథానాయక అనే పాట అయితే వస్తుంది. కైలాష్ కేర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఎంఎం కీర్వాణి, లిరిక్స్ శివశక్తి దత్త, డాక్టర్ రామకృష్ణ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫ్రెండు, తను లవ్లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు

0: చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టోడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు, ఐడియా డెడ్డెండు ఫ్రెండు, ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: ఓని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు. కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి. ఇదో ఐడియానా? చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAD 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కదా. మరి అసలు మనం రోజు ఏదో ఒక వర్క్ ఎందుకు చేస్తున్నాం? ఖాళీగా ఉండి కూర్చోవడం కన్నా ఏదో ఒక పని చేయాలి, లేదా సెల్ఫ్ గోల్స్ ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంత పని చేసేది కూడా మనం కడుపు నిండా తినడానికే కదా. మరి ఒకరోజు ఒక పూట ఆకలితో ఎంతమంది ఉంటున్నారు? దీనికి కారణం ఆహార సరఫరా కొరత కాదు, మన జీవన ఖర్చులతో ముడిపడి ఉంటుంది. మరి ఆకలి, పేదరికం, పోషకాహార లోపాన్ని అంతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం సూపర్గా నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, డార్లింగ్ మూవీ నుండి ఆకాశం కన్నా అనే పాట అయితే వస్తుంది. బెన్నీ డయల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు మహిళల ఆరోగ్యం, గౌరవం మరియు శక్తిని గుర్తు చేసే ముఖ్యమైన రోజు. మాసిక ధర్మం అనేది సహజమైన జీవ ప్రక్రియ. దీనిపైన అవగాహన ఇంకా అపోహలను తొలగించడం, మహిళలకు అవసరమైన శుభ్రత, ఆరోగ్య సదుపాయాలు అందించడం మనందరి బాధ్యత. మరి ఈరోజు మెన్స్ట్రువల్ హైజీన్ డేగా ప్రతి మహిళ తమ ఆరోగ్యం వారి శక్తిని గుర్తు చేసే రోజుగా ఈరోజు గుర్తు చేసుకున్నాం. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అందరి వాడు మూవీ నుండి 1, 2, 3 అనే పాట అయితే వస్తుంది. శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ లాస్ట్ డే స్పెషల్ ఏంటి అనుకుంటే, మనం రోజు ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకోవడం, అలాగే లేదా ఆకలి వేస్తే అప్పటికప్పుడు కడుపు నిండా తినాలి కాబట్టి ఏదో ఒక జంక్ ఫుడ్ తినడం, వాటి వలన చాలానే ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. మరి వీటన్నిటికన్నా మనం ఫ్రూట్స్ లేదా మంచిగా కూరగాయలతో చేసే ఏ వంటకమైనా తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటారు కదా. కుదిరితే ఫ్రూట్స్ లేదంటే వెజిటేబుల్స్, ఇది చాలా లైఫ్కి. ఫ్రూట్స్ వెజిటేబుల్ ఎక్కువగా తినే రోజు ఈరోజు మనమైతే జరుపుకుంటున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకోవడానికి ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. సో మరి ఇది ఇవాళ కాఫీ టైంలో. మరి సూపర్గా చాలా విషయాలు అయితే మనం అయితే మాట్లాడుకున్నాం, అలాగే మీరు కూడా సూపర్గా విన్నారు. మరి ఇది ఇవాళ కాఫీ టైం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించింది. ఏ చట్టము రాజ్యాంగ నిబంధన ఉల్లంఘనకు గురికాలేదని చెప్పింది. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం చెప్పిన కారణాలతో సంతృప్తి చెందామని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. సర్లో పేర్లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని స్పష్టం చేసింది. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో రాజీ లేని విధానాన్ని అమలు చేయాలన్నారు. రాజస్థాన్ శివారులో భారత్ పాక్ సరిహద్దులో గల 5 జిల్లాల భద్రతా పరిస్థితులపై బికనీర్లో అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. సరిహద్దు గ్రామాల ప్రజలకు మద్దతుగా 100% ప్రభుత్వ పథకాలు అమలు జరగాలని

అమలు జరగాలని, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2ను విజయవంతంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ అధికారులను కోరింది. హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ ఒడెహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా సిటీలోని మార్కెట్ పై జరిపిన దాడిలో ఆయన మరణించినట్లు వెల్లడించింది. ఇంతకుముందు హమాస్ చీఫ్గా ఉన్న అల్ హదద్ను ఈ నెల 16న హతమార్చగా, ఆ తర్వాత 10 రోజులకే ఒడెహ్ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన 7 అక్టోబర్ నాటి నరమేధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చంపితీరుతామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. త్యాగం, ప్రేమ, సోదరభావ సందేశాన్ని చాటే పవిత్ర దినం బక్రీదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ముస్లింలకు ఎక్స్ వేదికగా ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు బోర్డు ఏర్పాటు చేసి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి అధికారులు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నిలిపి అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు తెలియజేశారు. భక్తులను కేవలం కనకదుర్గానగర్ మెట్టు, లిఫ్ట్ మార్గాల్లో మాత్రమే అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

వెల్కమ్ బ్యాక్ టు వివిధ భారతి 101.3 FM. మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మనమైతే వెల్కమ్ చెప్పేస్తూ మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయని నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి పెట్రోల్ రేట్ వచ్చేసరికి, లీటర్ ధర వచ్చేసరికి 117.54 రూపాయలు అయితే ఉంది. అలాగే డీజిల్ రేట్ వచ్చేసరికి లీటర్ ధర 105.23 రూపాయలు అయితే ఉంది. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం, గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మాట్లాడుకునే ముందు మరి మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ నుండి, రారమ్మని అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌశల్య పడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మరి ఇవాళ గోల్డ్ రేట్ ఎలా ఉంది అంటే, గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ ధర వచ్చేసరికి 15,828 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇవాళ సిల్వర్ రేట్ ఎలా ఉంది అంటే, సిల్వర్ గ్రామ ధర వచ్చేసరికి 289.90 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇవాల్టి వెదర్ రిపోర్ట్ గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా, మరి ఇవాల్టి వెదర్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారు కదా. మరి ఇవాల్టి అప్డేట్ అయితే మ్యాక్సిమం టెంపరేచర్ 44 డిగ్రీల వరకు ఉండొచ్చు, మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు. సో మరి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. మరి ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికైతే వెళ్ళొద్దు. ఏదన్నా ఉంటే త్వరగా 10 లోపు అలాగా మనం అయితే పని బయటికి వెళ్ళే పని ఏమన్నా ఉంటే చూసుకొని వచ్చేసేసి మరి ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మరి ఇంత వేడి అయితే ఉంటుంది కాబట్టి మరి దానికి తగ్గట్టు మనం తీసుకోవాల్సిన శీతల పానీయాలు అయితే కంపల్సరిగా తీసుకోండి. మరి అలాగే సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈడియట్ మూవీ నుండి చూపులతోనే పాట అయితే వస్తుంది. శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ కందకుండా వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్లో టైం చూసి 8:24 అయితే అయిపోయింది. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాం. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి ఇవాళ ట్రాఫిక్ అయితే రెడీ అయిపోయింది మరి మీకోసం. ప్రకాశం రోడ్లో కొంచెం కొంచెంగా ట్రాఫిక్ బాగానే ఉంది, కొన్ని చూసుకుంటూ వెళ్ళండి. మరి ఆ రూట్ని అవాయిడ్ చేయడం ఇంకా మంచిది. సో ఇంకా అలాగే కృష్ణలంక సర్వీస్ రోడ్లో కూడా మరి చాలా వరకు అయితే ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. అలాగే తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి. అలాగే సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోండి డ్రైవ్ చేసేటప్పుడు. మొబైల్ అస్సలు యూజ్ చేయొద్దు. అలాగే హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే కంపల్సరీగా పెట్టుకోండి, చిన్న దూరమైనా సరే హెల్మెట్ తప్పనిసరిగా వాడండి. ఇక్కడ దాకే కదా అని చెప్పి వాడకుండా మాత్రం అస్సలు ఉండద్దు. సో మరి ఇంకా ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటి అంటే SBI అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 7,150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మరి ఇంకా శాలరీ వచ్చేసరికి 15,000 పర్ మంత్ అని ఉంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 8 జూన్ 2026. మరి 8 జూన్ 2026కి లాస్ట్ డేట్ అయితే ఉంది. మరి తప్పకుండా వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ అయితే కూడా ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th పాస్ కానీ 12th పాస్ కానీ అయి ఉండాలి. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 47 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దాంట్లో క్యాటగిరీస్ వచ్చేసరికి LDC, హిందీ టైపిస్ట్, ఇంకా MT డ్రైవర్గా ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి 19,000 నుండి 63,000 వరకు ఉండొచ్చు. పే లెవెల్ 2 కూడా ఉండొచ్చు అంట. ఇంకా అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/6/2026. మరి 1 జూన్ 2026 లాస్ట్ డేట్. మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని ఎప్పటి లాస్ట్ డేట్ ఉందో చూసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ అయిపోతే కనుక. ఇది మరి ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్. మరి మీకోసం మంచిగా సాంగ్ అయితే వచ్చేస్తుంది ద్వారకా మూవీ నుండి, ఎంత చిత్రం కదా అనే పాట అయితే వస్తుంది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 8:32. మరి మనమైతే ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాల్టి కోట్ ఏం తీసుకొచ్చాడు మధు అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. సో మరి ఇవాల్టి కోట్ అయితే వచ్చేసింది మరి మీకోసం, ఎవ్రీ వర్క్ హ్యాస్ గాట్ టు పాస్ త్రూ హండ్రెడ్స్ ఆఫ్ డిఫికల్టీస్ బిఫోర్ సక్సీడింగ్. సో మరి దోస్ దట్ ప్రిజర్వ్ విల్ సీన్ ద లైట్ సూన్ ఆర్ లేటర్. ప్రతి పని విజయ

విజయానికి ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. మరి అంటే జీవితంలో ఏదైనా ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉన్నా అంటే అడ్డంకులు అపజయాలు వస్తూనే ఉంటాయి కదా, మరి అంత మాత్రాన అక్కడితో ఆపేస్తామా? సో మరి ఈ కోడ్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, జయ మూవీ నుండి రాను రానుంటూనే అనే పాట అయితే వస్తుంది. ఆర్పి పట్నాయక్ కుష పడిన ఈ పాటకు లిరిక్స్ కులశేఖర్. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాము. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోడ్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మరి ఎవ్రీ వర్క్ వర్క్ హ్యాస్ టు గో టు పాస్ త్రూ హండ్రెడ్స్ ఆఫ్ డిఫికల్టీస్ బిఫోర్ సక్సీడింగ్. మరి విజయాన్ని సాధించాలి అంటే ఎన్నో కష్టాలను మనమైతే ఎదుర్కోవాల్సిందే, కానీ ఆ ఎదుర్కొన్న తర్వాతే మనం లైఫ్ అనేది సక్సెస్ వైపు చూడగలం. చెప్పండి, మనకు ఎప్పుడు కష్టం ఉండనే ఉంటుంది కదా. మరి సో లైఫ్లో అదే ఒక పార్టే తప్ప అది లైఫ్ అంతా అని భావించకుండా ఉండాలి. ఎప్పటికైనా మనం విజయం సాధిస్తామనే ఆలోచన కూడా మనలో ఉంటేనే మన లైఫ్లో ముందుకెళ్ళగలం. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఈ బ్యూటిఫుల్ కోడ్ గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది రంగం మూవీ నుండి, ఎందుకో ఏమో అనే పాట అయితే వస్తుంది, అలాప్రాజు ప్రశాంతిని పడిన. ఈ పాటకి మ్యూజిక్ హరీష్ జయరాజ్, లిరిక్స్ వచ్చి వనమాలి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఉన్నాము, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది మనం రోజు మనం చేసే పనిలో కానీ ఆలోచింపజేసే ఆలోచనలో కూడా మనం కష్టాల నుండి ఎలా ముందుకు వెళ్ళగలమో మనకు నేర్పిస్తుంది అన్నమాట. ఇంకొన్ని విజయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మనసంతా నువ్వే మూవీ నుండి కిటకిట తలుపులు అనే పాట అయితే వస్తుంది. చిత్రపడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెందల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఉన్నాము, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనం విజయం సాధించాలి అంటే లైఫ్లో కొన్ని మనం తప్పకుండా పాటించాలి. మరి క్రమశిక్షణ, సహనం, పట్టుదల, ఆలోచన విధానం, పనిచేసే తత్వం కలిగి ఉండటం, ఏ పనైనా చేయగల సామర్థ్యం, ఎంతో కొంత ప్రయత్నం చేయడం, సక్సెస్ అనేది పక్కన పెడితే ట్రై చేశాము అనే విషయం మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేయడానికి మన మైండ్ మనల్ని ఎంకరేజ్ కూడా చేయొచ్చు అనమాట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కాటమ రాయుడు మూవీ నుండి. ఏమో ఏమో అనే పాట అయితే వస్తుంది. ఆర్మన్ మాలిక్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: సో మంచి కోడ్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. గుడ్ మార్నింగ్. విజయవాడలో మరి నిరంతర ప్రయత్నం చేసిన వారికి భవిష్యత్తులో మంచి విజయం సాధిస్తారు. మరి ప్రయత్నం ఒకటే మనకు తెలిసింది. ఈరోజు విజయం మనది కాకపోవచ్చు, రేపటి రోజున ఆ సక్సెస్ని చూసిన తర్వాతే మనం ఆశ్చర్యపోతామేమో. మీరే ఆలోచించండి, మనకి ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నిజంగా మనం సక్సెస్ పొందామా అనే ఆశ్చర్యంలో ఉండిపోతాం అన్నమాట. మరి అంత ట్రై అనేది మనం చేస్తేనే సక్సెస్ అనేది చూడగలం. ఫస్ట్ అట్లీస్ట్ ట్రై చేయాలి, తర్వాత ఆ సక్సెస్ వస్తుందో రాదా అనేది తర్వాత సంగతి. సో మరి ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి మంచి మాటలైతే మనం మాట్లాడుకుందాం. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
5: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
6: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
5: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
6: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
5: మానవులను సృష్టించేది బ్రహ్మ,
6: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
7: భగవద్గీత పారాయణం.
8: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎలాప్రగడ. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించిన, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి ముందుచూపుతో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్ మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకోవడానికి కనకదుర్గ నగర్ మార్గం బ్రాహ్మణ వీధి ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ వరకు ఈ ఘాట్ రోడ్ మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా సిటీలోని మార్కెట్పై జరిపిన దాడిలో ఆయన మరణించినట్లు వెల్లడించింది. గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 50 పాయింట్లకు 43 స్కోరు చేసి ఇషా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కష్టపడి ఐపీఎల్ ప్లేఆఫ్స్కు చేరిన రాజస్థాన్ రాయల్స్ అసలుపూర్లో అద్భుత ప్రదర్శన చేసింది. నిన్న జరిగిన ఎలిమినేటర్లో 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. ఫైనల్లో చోటు కోసం రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం క్వాలిఫైయర్ 2లో గుజరాత్తో తలపడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూసే 9:06 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాలోకి వెల్కమ్ చెప్పేద్దామా? మరి ఇవాళ జోరుగా హుషారుగాలో మధు ఏం టాపిక్తో వచ్చాడని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి నాకైతే తెలుసు. సో మరి వైఆర్ వీ ఆల్వేస్ టైర్డ్, ఎందుకు మనం అందరం టైర్డ్ అయిపోతున్నాము అనే దాని గురించి మనమైతే మాట్లాడుకున్నాము ఇవాళ టాపిక్లో. ఈ రోజుల్లో చాలామంది ఎప్పుడు అలసటగా ఉంది అని అంటూ ఉంటారు కదా, మరి దానికి ప్రధానం శారీరక పని కాదు మానసిక ఒత్తిడి. అంతేకాదు చాలా విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దసరా మూవీ నుండి చమ్కీలా అంగీలేసి అనే పాట అయితే వస్తుంది. రామిరియాల ది పాడిన ఈ పాటకు మ్యూజిక్ సంతోష్ నారాయణన్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, వైఆర్ వీ ఆల్వేస్ టైర్డ్ అని చెప్పి, ఎందుకు మనం అందరం టైర్డ్గా ఉంటున్నాము అని చెప్పి. ఈ రోజున మనం ఎందుకు ఎక్కువగా టైర్డ్ అవుతున్నాము అంటే, ఎక్కువగా మొబైల్ యూసేజ్ ఇంకా పెరిగిపోవడం అన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం, ఆ సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు అవాస్తవాల గురించి తెలుసుకోవాలని రోజంతా సోషల్ వెబ్సైట్లోనే ఉండిపోవడం, ఇలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మనమైతే మాట్లాడుకున్నాం ఇంకా జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది మురారి మూవీ నుండి, బంగారు కల్లా అనే పాట అయితే వస్తుంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ పాటకు లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 9:25 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, వైఆర్ వీ ఆల్వేస్ టైర్డ్ అని చెప్పి. మరి ఎందుకు మనం అందరం అంతా టైర్డ్గా ఉంటున్నామని, ఫ్యూచర్ పైన టెన్షన్, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించడం, ఎప్పుడైనా టెన్షన్ వస్తుంది అంటే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ టెన్షన్ నుండి బయటికి రావచ్చు. అంతేగాని మనం ఆలోచించాలి అనేది మర్చిపోతున్నాం, కారణం మనం బ్రెయిన్ కన్నా ఎక్కువగా ఫోన్లోనే గడపడం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవదాస్ మూవీ నుండి, మనసేదో వెతుకుతుంది అనే పాట అయితే వస్తుంది. యాజ్ ఇన్ నిజార్ అనురాగ్ కులకర్ణి పడిన ఈ పాటకి మ్యూజిక్ మణి శర్మ, లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి షెడ్యూల్లో టైం చేసే 9:33 అయితే అయిపోయింది. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకు మనం అందరం టైర్డ్గా ఉంటున్నాము అని చెప్పి. కంపారిజన్ అనేది ఎక్కువగా మనం చేస్తుంటాం కదా, అలా ఎప్పుడూ మనం కంపారిజన్ అనేది చేయకూడదు. దానివలన మీకు నిద్ర పట్టదు, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. మనం చేయాలనుకున్న పని కూడా మనం మర్చిపోయి ఆ టెన్షన్లో ఉండడం వలన మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మీరే ఆలోచించండి. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది కృష్ణార్జున యుద్ధం మూవీ నుండి ఐ వన్ ఫ్లై అనే పాట అయితే వస్తుంది. రేవంత్ సంజిత్ హెగ్డే పడిన ఈ పాటకు మ్యూజిక్ హిప్ హాప్ తమిజా, లిరిక్స్ శ్రీజో. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే ఉన్నాము. మరి మనం మన శరీరం కంటే మన మనస్సును ఎక్కువగా అలసటకు గురి చేస్తున్నాం. మరి సో మైండ్కి ఎంత రిలాక్స్ అవసరమో మీరే ఆలోచించండి. మనకు ఎంత ఇంపార్టెంట్ అయితే తప్ప మన టైం అయితే వర్క్ అస్సలు వేస్ట్ చేయకూడదు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, ఎందుకు మనం అందరం అంత టైర్డ్గా అయిపోతున్నాము అని చెప్పి. సో మరి నెక్స్ట్ మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. హుషారు మూవీ నుండి ఉండిపోరాదే అనే పాట అయితే వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాటకు మ్యూజిక్ రాధన్, లిరిక్స్ కిట్టు విశ్వప్రగడ. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టర్.
1: నీ మూడికేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు,
3: నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగారాజు మాకింకెవ్వడు కొని పెడతాడు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో ఇవాళ టాపిక్ గురించి మనం అయితే మాట్లాడుతున్నాం కదా, ఎందుకు మనం అందరం టైర్డ్ అయిపోతున్నాం అని చెప్పి. మరి మన శరీరం కంటే మన మనస్సును ఎక్కువగా అలసటకు గురి చేస్తున్నాం. సో మరి మైండ్కి ఎంత రిలాక్స్ అవసరమో అంతే మనం ఆలోచించాలన్నమాట. సో మరి రోజంతా వర్క్లో ఉండి కూడా ఒక్కోసారి నిద్ర పట్టదు కదా, మరి అప్పుడు గ్యాడ్జెట్స్ చూడకుండా ఏదైనా బుక్ చదవడం అలవాటు చేసుకోవడం లేదా సోషల్ మీడియా నుండి కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేద్దామా. సో మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది స్మార్ట్ శంకర్ మూవీ నుండి ఉండిపో అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర పాడిన ఈ పాటకి మ్యూజిక్ మణి శర్మ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

జోరుగా హుషారుగాలో మనం ఇవాళ టాపిక్ అయితే మాట్లాడుకున్నాం కదా, ఎందుకు అందరం టైర్డ్ అయిపోతున్నాము అంటే, అలసట తగ్గాలి అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మన మనసుకు ప్రశాంతత ఉండాలి. మంచి ఆలోచనలు, సరైన నిద్ర, మన రోజువారీ ప్రక్రియలో, ఆహారంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాము, అలాగే మన ఆరోగ్య విషయంలో కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఇది ఇవాళ టాపిక్ జోరుగా హుషారుగాలో. మరి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ టాపిక్ వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ప్రజలు పరస్పరం గౌగులించుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు జరిగాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలని తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముస్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి ముందుచూపుతో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముస్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతు పనులకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వెళ్లాలి అంటే కనకదుర్గానగర్ మార్గం బ్రాహ్మణ వీధి ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్స్ వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్టు వద్ద సింగపూర్ నుండి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్టులో సింగపూర్ నుండి వచ్చిన 183 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రయాణికుల్లో ఎవరికీ లక్షణాలు లేవని, ఒకవేళ ఎవరైనా లక్షణాలతో కనిపిస్తే వారికై ప్రత్యేకంగా క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్ బస్సు బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. బస్సు ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

City FM 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులోకి. మరి హరివిల్లులో వెల్కమ్ చెప్పేద్దు. మరి ఇవాళ హరివిల్లులో మరి మీకోసం నేనైతే క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు కలిసాం, మరి ఫస్ట్ క్వశ్చన్ మీకోసం అడిగేస్తున్నాను. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు అని చెప్పి అడిగాను. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ఆకాశమే నీ హద్రా మూవీ నుండి పిల్లపులి అనే సాంగ్ అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, హరీష్, శివరామ్ కృష్ణ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. వింటూ స్టేట్, వింటూ వివిధ భారతి 101.3 FM.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: అనేది ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం వరుసగా. తాళ్లపాక తిరుమలమ్మ అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు అంటూ ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి అంటూ మెసేజ్ పంపించారు. తాళ్లపాక తిరుమలమ్మ అంటూ ఇంకా రామకృష్ణ దేవంగ సౌత్ మోపూరు నెల్లూరు జిల్లా నుండి తాళ్లపాక తిమ్మక్క అని మెసేజ్ పంపించారనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి తాళ్లపాక తిరుమలమ్మ అంటూ అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే తిరుపతి నుండి దేవసేన మెసేజ్ పంపించారు, మళ్ళా అనుకుంటున్నా అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్. ఇంకా కవయిత్రి ముల్లా అంటూ తిమ్మరాజు రాయదుర్గం అనంతపురం జిల్లా నుండి మెసేజ్ పంపించారు. అలాగే తాళ్లపాక తిమ్మక్క అంటూ తిరుమలమ్మ అంటూ రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు అనమాట, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ చౌదరి నూజిబిన్ నుండి నన్నయ్య బట్టారక అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్. నేనైతే అడిగింది క్వశ్చన్ పోయిట్ ఎవరని చెప్పి అడిగాను, ఫస్ట్ ఫీమేల్ పోయిట్ అని. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి అంటూ తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా తాళ్లపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుండి కూడా మెసేజ్ పంపించారు. సమ్మరీస్ మొల్లానా లేదంటే కుమ్మరి మొల్లానా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా డౌట్లో ఉన్నారు, చూద్దాం. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి మధుగారు గుడ్ మార్నింగ్ అంటూ తాళ్లపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ మధుగారు అంటూ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు కుసుమ తాళ్లపాక తిమ్మక్క అంటూ. ఇంకా తాళ్లపాక తిమ్మక్క అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే కువ్వకూలి నుండి ఈశ్వరయ్య గారు కవయిత్రి మల్లమాంబ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు తాళ్లపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మొల్ల కవయిత్రి అంటూ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ పంపించారనమాట. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి తాళ్లపాక తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఫీమేల్ పోయిట్ ఇన్ తెలుగు అనమాట. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, సూపర్గా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఒకరిద్దరు తప్ప అందరూ చాలా వరకు సూపర్గా మెసేజ్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విల్లీలో. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా, థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇండియాలో థర్డ్ ఓల్డెస్ట్ సిటీ అనమాట. ఆ సిటీ పేరు తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చుట్టాలబ్బాయి మూవీ నుండి రబ్బా రబ్బా చల్లగాలి అంటూ దీపక్ మేఘా పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ వశిష్ట శర్మ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మల్లేశ్వరరావు, సాంబివి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు అంటూ ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా తిమ్మరాజు రాయదుర్గం నుండి కోల్కతా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని అంటూ రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ అంటూ నాగేశ్వరరావు, కనక, సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులంటూ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ మెసేజ్ పంపించారు నూజివీడ్ నుండి. మధ్యప్రదేశ్ అంటూ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు వారణాసి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఉజ్జయిన్ కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు. ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన అంటూ. ఇంకా మధురై అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు, మెక్సికోలోని తోలుకా అంటూ. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమ్మతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ పంపించారు, ఉజ్జయిని మధ్యప్రదేశ్ అంటూ. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మా అభిమాన అజయ్ గారికి వందములు అంటూ ఏబీవీ నాగేశ్వరరావు హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి వారణాసి ఆర్ కాశీ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కొవ్వకూలి నుండి ఈశ్వరయ్య ఇండియా అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇండియాలో ఎక్కడా అని చెప్పి అడిగాను. ఇంకా కిరణ్ ఫ్రమ్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు హాయ్ అంటూ, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను థర్డ్.

0: రాహుల్ సిప్లిగెన్స్ మోనో భోగరాజ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనమున్నాము హరివిల్లిలో. మరి హరివిల్లిలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేలంపాడు నుండి భాను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించినట్టున్నారు. కడప నుండి వినయ్, ఆదిత్య, మధు మెసేజ్ పంపించారు. విశ్వనాథ్, సత్యనారాయణ అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం, విశ్వనాథ్, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ, అప్పలరాజు, విశ్వనాథ్, సత్యనారాయణ గారు మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్, హిందూపూర్ నుండి కూడా విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు, పోలవరం నుండి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లలిత, మురళి, భాను, కమకూరు, తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి అంటూ రేణుక, గోపరాజు, కడప నుండి మెసేజ్ పంపించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ, అంబటి నగర్ నుండి కూడా సేమ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి, భీమునిపాడు నుండి కూడా సేమ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల నుండి కూడా విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా విశ్వనాథ సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు. ఆన్సర్ తెలిస్తే

కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అర్ధశతాబ్దం మూవీ నుండి, ఏ కన్నులు చూడని అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ అనిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది థింక్ చేసి ఉంటారు నిల్చొని నిద్రపోయే చాలామంది అయితే ఉన్నారు కదా అని చెప్పి. సో మరి చూద్దాం. గుర్రం, ఏనుగు, జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. గుర్రం అయితే నిద్రపోతుంది. సో మరి ఏనుగు ఎంతవరకు నిద్రపోతుంది అనేది చూడాలి. పడుకుని నిద్రపోతుంది ఎక్కువ ఏనుగు. జిరాఫీ కూడా ఆల్మోస్ట్ పడుకుండిపోతుంది. ఇంకా చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరు రైట్ పంపించారో చూద్దాం. ఆన్సర్ గుర్రం, నా పేరు నాగమణి, రాములు మంగళగిరి నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మళ్ళా కరెక్ట్ అవునా కాదా అని అడుగుతున్నారు. మళ్ళా కాదండి, తాళ్ళపాక తిరుమలమ్మ గారు అనమాట. తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా జిరాఫీ కానీ అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. జిరాఫీ అయితే కాదు. ఇంకా మల్లేశ్వరరావు శాంభవి, జగదీశ్వర తమన్ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుండి జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమ్రా రమేష్ మెసేజ్ పంపించారు. లక్ష్మీ, గణేశ్వర్, స్వప్న, స్వాతి చినుకులు అంటూ మెసేజ్ పంపించారు. గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్లో కాదు. ఏనుగు, జిరాఫీ అంటూ శిరీష గూడు నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కూడా గుర్రాలు, ఏనుగులు, జీబ్రాలు, జిరాఫీలు జిరాఫీ లాంటివి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో చూద్దాం. వంశీరాజ్ గుంటూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. హార్సెస్, జీబ్రాస్, జిరాఫీస్, ఎలిఫెంట్, ఫ్లెమింగో 2 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుర్రాలు, నిలబడి నిద్రపోయే జంతువులు, పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు మెసేజ్ పంపించారనమాట. నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి గుర్రాలు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఎలిఫెంట్, జిరాఫీ అంటూ లలిత, మురళీ, భాను, కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపడి నుండి గుర్రం, ఏనుగు అంటూ రెండు మెసేజ్ పంపించారు అన్నమాట. ఇంకా రొంపిచర్ల నుండి గురుస్వామి నాయుడు మెసేజ్ పంపించారు ఏనుగు అంటూ. ఇంకా తుల్లిమిల్లి రవి మెసేజ్ పంపించారు. సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాండింగ్ స్లీప్ యానిమల్ ఇస్ హార్స్, జిరాఫీ అండ్ ఎలిఫెంట్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ గుర్రం అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ ఓన్లీ ఆన్సర్ హార్స్ అండ్ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ తీసేశారు. సో జీబ్రా అంటూ శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా థ్యాంక్ యూ అంటూ శరత్, బాబు, రవి పెనంలూరు నుండి విజయవాడ నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి హార్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఏ గుర్రం అనేది నిలబడి నిద్రపోతుంది కానీ పడిపోదు అన్నమాట. సో మరి పడిపోయేవి చాలా ఉన్నాయి. ఏనుగు కూడా నిద్రపోతూ పడిపోతుంది కాబట్టి పడుకొని నిద్రపోతుంది. సో మరి ఇంకా జిరాఫీ అయితే, ఇంకా జిరాఫీ కూడా ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి తలకాయ, సో అది కూడా పడుకునే నిద్రపోతుంది. సో మరి గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్. అందరూ చాలామంది అసలు ట్రై చేశారు. మరి చాలామంది రైట్ ఆన్సర్లు కూడా పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి హరివిల్లు ఇవాల్టి హరివిల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే అడిగిన దానికి చాలామంది సూపర్గా ఆన్సర్లు అయితే పంపించారు. ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి నేను టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి స్టూడియోలో టైం చూస్తే 10:48 అయితే అయిపోయింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ మూవీ నుండి, అడవి గుసగుసలు అనే పాట అయితే వస్తుంది. మనిషా ఇరాబత్తిని ఇంకా శ్రీకృష్ణ పడిన ఈ పాట ఎక్కువ మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ అని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకిత భావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ప్రజలు పరస్పరం కౌగులించుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు జరిగాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల్ని గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వైపుకు వెళ్లడానికి కనకదుర్గా నగర్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్ వింటున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరెన్నో విషయాలు, వాటితో పాటు ఎన్నో పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి స్టూడియోస్లోకి వచ్చేసాను. ఇంకా సమయం చూస్తే 11:07 దాటి 40 సెకండ్లు కావస్తోంది. మరి మన సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోదామా? మరి సినిమా కబుర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే కదా. నిజంగా దీన్ని మించిన ఆనందం కూడా ఇంకొకటి ఉండదన్నమాట. ఏంటంటే అసలు ఈ పదం నచ్చని వారు చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే 2020 నుంచే ఈ పద్ధతి వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అంతకంటే ముందు నుంచే కొన్ని ప్రొఫెషన్స్లో ఆల్రెడీ ఈ పద్ధతి ఉందన్నమాట. అయితే 2020 తర్వాత చాలా ప్రొఫెషన్స్కి పాకిందని చెప్పొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ సైడ్. సో ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఇంకా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్తో పాటు ఎవరైతే ఇంకా వర్క్ని ఇంట్లోనే కంప్లీట్ చేయగలరో వాళ్ళ వర్క్ కోసం అంతగా ఒక హార్డ్గా ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదో వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఇంకా ఎక్కువగా వాళ్ళు

ఆప్ట్ అవుతూ ఉంటారనమాట. ఇందులో చాలా లాభాలు ఉన్నాయన్నా కదా. ఏంటి ఆ లాభాలంటే, ముఖ్యంగా చెప్పాల్సింది పొద్దున్నే లేవాల్సిన పని లేదు. మరి మార్నింగే లేవాల్సిన పని లేదు అంటే గనక వర్క్ ఎవర్ చేస్తారు అనే డౌట్ రావచ్చు. ఎస్, అంటే ఈ టైంకి లెగవాలి, ఈ టైం కల్లా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఉంటుంది కదా, అటువంటి షెడ్యూల్ కోసం అయితే పొద్దున్నే లేవాల్సిన పని లేదు అని చెప్పి అంటున్నానమాట. ఇంకా ఫ్రెష్ అప్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇలాగా రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ఉండవు అనమాట. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే అప్పుడే తినచ్చు, ఎందుకంటే ఇల్లే ఇల్లు ఇంకా ఇంట్లోనే పని కాబట్టి. ఇంకా వీటితో పాటు ఇంకా ముఖ్యమైన లాభం ఏమిటంటే కదా, అన్నింటికంటే హారిబుల్ ఇంకా రోడ్ ట్రాఫిక్ అనేది ఉండదనమాట. సో మనం ఎప్పుడైతే వర్క్ టైంకి కంటే ఒక గంటగానే ముందుగా బయలుదేరినా, ఎక్కడైనా ఒక ట్రాఫిక్ జంక్షన్లో గనక మనం ఇరుక్కుపోతే ఎంతమందికి చెప్పినా ఎప్పుడూ చెప్పే రీజనేగా అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా అది కాకుండా వేరే ఏదైనా చెప్పినా అది ఒక స్టోరీ అల్లారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. మరి నిజంగా ఇటువంటి లాభాలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలానే ఉన్నాయన్నమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయమని, ఇంకా ఎవరైతే వీలు కలిగి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరో వాళ్ళందరూ చేయమని కూడా ఇంకా చెప్తూ ఉన్నారనమాట. మరైతే ఏంటి సినిమా కబుర్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గోలా? గోల అయితే కాదు, ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది, మరి అదేంటో ఈ రోజు సినిమా కబుర్లో తెలుసుకుందాం. మరి అందుకంటే ముందు ఆకాశం అంతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినయ్, మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ప్రైవేట్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:16 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం సినిమా కబుర్లో. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో సాధనా సర్గం పడిన సాంగ్ అయితే విన్నారు ఆకాశమంత మూవీ నుంచి. మరి ఇంతకీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అన్నా కదా, ఈ సినిమా పేరు కూడా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మరి ఈ థీమ్ ఆధారంగానే చెప్పాలంటే ఈ ట్రెండింగ్కి సంబంధించి ఒక మూవీ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే మధుదీప్ గారు అనమాట. సో మధుదీప్ గారి దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా, పాయల్ హీరోయిన్గా నటించిన సినిమా. ఏంటి అంటే ముఖ్యంగా ఓవర్ వ్యూ చెప్పాలి అంటే ఒక ఐటీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్దేశంతోనే కాదు, వర్క్ ఫర్ హిస్ విలేజ్ అనే ఉద్దేశంతో ఐటీని వదిలేసి తన సొంత ఊరికి వచ్చేస్తాడనమాట. మరి తన సొంత ఊరికి వచ్చేస్తే ఏం పని అని అనుకోవచ్చు. ఎస్, మరి ఊరు అనగానే, సొంత ఊరు అనగానే, ముఖ్యంగా విలేజ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పచ్చని వ్యవసాయం కదా. మరి అలాగా తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పొలం పనిలోకి దిగిపోతాడనమాట. అలాగా పొలం పనిలోకి దిగిన తర్వాత వ్యవసాయంలో ఎంత పని చేసి ఏమేం రిఫార్మ్స్ తీసుకొస్తాడో సినిమాలో అయితే చూడాలి. సో ఇప్పుడైతే అందరికీ కూడా అర్థమైపోయింది ఏంటో అంటే మామూలుగా కేవలం ఒక ఫీల్డ్, ఒక ప్రొఫెషనే కాదు, చాలా అయితే మనం చూడొచ్చు. మనకి ఇంకా ఏది టాలెంట్ ఉందో అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నారనమాట. చెప్పాలి అంటే ముఖ్యంగా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని కాకుండా మనకి నచ్చింది ఉందా, మనకి నచ్చిన కోర్స్ ఉందా, మనకి నచ్చిన ఫీల్డ్లో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారనమాట. సో అలా చెప్పాలంటే అలా ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో అగ్రికల్చర్ అనగానే అది కూడా అంతలో తక్కువ ఏమీ కాదు, అందులో కూడా చాలా ఎక్కువే సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది ఎంతోమంది చూపిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే పంట వెయ్యాలి అంటే గనక ఆ ల్యాండ్లో ఏం పండుతోంది అని చెప్పేసి ముందు ఆలోచించి ఆ తర్వాత దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్ చేయించి వాటర్ దొరుకుతుందా లేదా, ఒకవేళ నీరు బాగా దొరికితే గనక ఇంకా దానికి సంబంధించిన పంటలు, ఒకవేళ నీరు దొరికినా వర్షాలు రాకపోతే ఏ పంట వేయాలి.

ఇలాగా పంట వేసే ముందే చాలా ఆలోచనలు చేసి, ఇంకా పంట వేసిన తర్వాత ఎప్పటి కష్టం లాగానే ఆ కష్టం అక్కడ కూడా చూపిస్తే కనుక అలా ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి చెప్పుకోవాలంటే ఈ వ్యవసాయంలో. మరి ఆ విధంగా సినిమాలో అయితే ఏం చూపిస్తారు కానీ, సో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఫిఫ్త్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
4: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
4: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
4: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
4: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: పదకొండు గంటల 27 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఈరోజు ఎంతో స్పెషల్ అన్నమాట మూవీ ఫీల్డ్కి. ఏంటి అంటే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా, సినిమాకి సంబంధించిన దాదాపు ఏ ప్రొఫెషన్స్ అయితే ఉంటాయో ముఖ్యమైనవి, ఆ ప్రొఫెషన్స్ అన్నింటిలోనూ గొప్పగా రాణించి అన్నింటిలోనూ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తారలు అంటే మొదటగా ఎవరైనా చెప్పే పేరు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేశారు. మరి ఈరోజు May 28 నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం, ఆయన నటించిన సినిమా విశేషాలు ఈరోజు ఇంకా మనం సినిమా కబుర్లో మాట్లాడేసుకుందామా? మరి

0: Red Bharati FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భారతి ఎఫ్ఎం 101.3.
4: పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మన దేశం అనే సినిమాలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. 1954 రాజు పేద సినిమాతో ఎంతో సూపర్ హిట్ సాధించారన్నమాట. ఇంకా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇంకా ప్రేక్షకులని తన నటనా చాతుర్యంతో కట్టిపడేశారన్నమాట అప్పటి నుంచి. ముఖ్యంగా చెప్పాలి అంటే రామారావు గారి సినిమాలను మొత్తం 5 రకాలుగా విభజించుకోవచ్చన్నమాట. మొట్టమొదటిగా చూస్తే పురాణాలు. మరి పురాణాలలోని అంశాలు అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా తెలిసినా కూడా కొంతమందికి కొన్ని ఘట్టాలు, కొన్ని అంశాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు అన్నమాట. అయితే తన నటనా చాతుర్యంతో పురాణాలు, ఇతిహాసాలలోని ఎన్నో అంశాలు ఆయన అందరికీ కంఠతా గుర్తుండిపోయేలాగా ఎంతగానో నటించారన్నమాట ఆయన సినిమాల్లో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీతారామ కళ్యాణం, భూ కైలాస్, పాండవ వనవాసం ఇలాగా ఎన్నో పౌరాణిక సినిమాల్లో ఆయన నటించడం జరిగిందన్నమాట. మరి అటువంటి పౌరాణిక సినిమాల్లో ముఖ్యమైన పాండవ వనవాసం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేయండి మరి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు,

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పదకొండు గంటల 40 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇంకా పాండవ వనవాసం నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. ముఖ్యంగా పురాణాలు, ఇంకా పురాణాల్లోని ఎన్నో అంశాలను తన సినిమాల ద్వారా చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇంకా చెప్పాల్సి వస్తే గనక చారిత్రకం ఇంకా ఆధ్యాత్మికం ఈ రెండు సమ్మేళనంతో ఒక చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగిందనమాట. ఆ చిత్రమే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. కాబట్టి చరిత్ర అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక సెంచురీ, ఆ సెంచురీలో ఒక పర్టికులర్ ఇయర్ అని చెప్పేసి. సో 16వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అనమాట. ఆ చరిత్రతో పాటు ఆధ్యాత్మికం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మికం, ఆ చరిత్ర మొత్తం అంతా కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి, ఆయన రచించిన రచన నైపుణ్యం గురించి ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకునే వారందరూ కూడా చాలామంది ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు వారు అని చెప్పుకున్న వారందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇంకా ఆయన రచించిన కాల జ్ఞానం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయనకి సంబంధించిన చరిత్ర అందరికీ తెలియాలని ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆ సినిమా పేరే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ సినిమాకి దర్శకులుగా కూడా ఎన్టీ రామారావు గారే. సో ఈ చిత్రం నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినిద్దామా మరి.

11:47 దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ చిత్రం నుంచి పి లీలా గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా, ఇంకా పద్యం కూడా విన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ భాష అయినా సరే అది పద్య రూపంలోనూ ఉంటుంది, గద్య రూపంలోనూ ఉంటుంది. సో పోయట్రీ ఇంకా ప్రోజ్. సో ఇంకా భాష మీద ఎక్కువగా మక్కువ ఇంకా ఎక్కువ అయిపోతే గనక అప్పుడు పోయట్రీ అనేది వస్తుందన్నమాట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి నచ్చిన ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే గనక దాని గురించి ఎన్నో వ్యాసాలు రాస్తూ ఉంటామన్నమాట. ఆ వ్యాసాలు రాసి రాసి ఆ విషయం పైన ఇంకా ప్రేమ పెరిగి పెరిగి అది కొంచెం పోయట్రీగా మారుతుందన్నమాట. సో పోయట్రీ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రోజే కదా, అంటే దాన్ని కూడా కొంచెం బట్టి పట్టాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, బట్టి పడితే ఇంకా దాన్ని ఒక పద్యంని మనం వల్లె వేస్తే ఎంతో బాగుంటుంది, వినేవాళ్ళకి కూడా ఎంతగానో బాగుంటుందన్నమాట. కానీ ప్రోజ్ అంటే గనక ఒక వ్యాసం చదవాలి అంటే ఇట్ టేక్స్ సమ్ మినిట్స్ అన్నమాట. కొంచెం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి చదవాలి అని అనిపిస్తుంది. కానీ పద్యం మాత్రం అలాంటిదైతే కాదు. పద్యం కొంచెం వాడుక భాషలో గనక మనం రాస్తే గనక మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, అంటే ఏదైనా ఒక విషయం గురించి ప్రేమిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన విషయం అంతా కూడా ఇంకా పక్కన వాళ్ళకి విన్న వాళ్ళకి ఆ పద్యం చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట.

0: సినిమాల్లో గనక ఇప్పుడు చూసుకుంటే అంత పోయమ్స్ ఏవి మనకి కనిపించట్లేదు, కానీ పాతకాలం నాటి సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో ఇట్లాగా తెలుగు భాషకి సంబంధించిన పద్యాలు, ముఖ్యంగా సన్నివేశానికి సంబంధించిన పద్యాలు ఇలా ఎన్టీ రామారావు గారి చిత్రాల్లో చాలానే ఉంటూ ఉండేవన్నమాట. ఇంకా సినిమా అంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే సాహసం కదా. మరి ఈ సాహసం అడ్వెంచర్ చేయడం అంటే చాలా మందికి కూడా ఇష్టమే అన్నమాట. కానీ ఈ అడ్వెంచర్ చేయాలి అంటే గనక కొంత క్లాసిఫికేషన్ అయితే చేయాలి. ఏంటి అంటే గనక యూత్ ఎవరికైనా సరే ఏదైనా ఒక బంగీ జంపింగ్ ఉందనుకోండి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫింగ్ చేయాలనో, లేకపోతే ఇంకా స్నోర్కలింగ్ చేయాలనో, ఇలాగ రకరకాలుగా అడ్వెంచరస్ థీమ్స్ ఆడాలనో ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తే గనక పక్క నుండి చూద్దాంలే ఓకేలే అని చెప్పేసి అలా రెండు మాటలతో వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇలాగ రకరకాలుగా చూసుకుంటే సాహసాలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంచెం వయసు మాత్రం ఆపుతూ ఉంటుందన్నమాట. అదే సినిమాలో అయితే మాత్రం ఇటువంటి సాహసాలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. మరి రామారావు గారు నటించిన సాహసం అడ్వెంచరస్ మూవీస్ విషయానికి వస్తే గనక గులే బకావళి కథ, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి ఇలా ఎన్నో సినిమాలున్నాయన్నమాట. సో పాతాళ భైరవి సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాషల ప్రేక్షకుల్ని అప్పట్లో చాలా కట్టిపడేసిందని చెప్పొచ్చు. మరి ఇంకా ఇప్పుడు గులే బకావళి కథ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత గులే బకావళి కథ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

11:55 దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఎన్టీ రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకా చెప్పాలంటే పురాణాలు, ఆ తర్వాత చరిత్ర, ఇంకా ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిపిన సినిమాలు, అడ్వెంచరస్ మూవీస్, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే గనక అసలు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మరి ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు చూడాలి, ఇంకా తాత అమ్మమ్మలు కూడా చూడాలన్నమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయానికి వస్తే మిస్సమ్మ, రక్త సంబంధం, యమగోళ, బడిపంతులు, పెళ్లి చేసి చూడు, ఇంకా చెప్పాలంటే కనుక మల్టీ స్టారర్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన చిత్రం ఏంటంటే గుండమ్మ కథ. ఇంకా పురాణాల్లో లేకపోయినా పురాణాల్లోని పాత్రలు తీసుకుని ఆ పాత్రల మధ్య కల్పితంగా కథలు రాసి చిత్రించిన ఫ్యాంటసీ మూవీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్లో శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, మాయాబజార్ ఇలాగనమాట. సో వీటిలో మాయాబజార్ చెప్పాలంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అందుకే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ సినిమాకి కలర్స్, రంగులు అద్దె మరీ విడుదల చేయడం కూడా జరిగిపోయింది. సో ఇంకా చెప్పాలంటే తెలుగు నేలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన ఆస్థానంలోని మంత్రి అయిన తెనాలి రామకృష్ణుడు, ఇంకా ఆయన అష్టదిగ్గజాల్లో ఒకళ్ళైన శ్రీనాథుడు గురించి కూడా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆయన చూపించారు ఆయన నటన ద్వారా. సో ఈ పాత్రలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు నటించి చూపించారు. ఇంకా తర్వాత హిస్టరీకి సంబంధించిన విషయానికి వస్తే గనక సమ్రాట్ అశోక లాంటి చారిత్రక సినిమాల్లో కూడా చేశారన్నమాట. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ ప్రేమ ఇలాంటి థీమ్సే కాకుండా సామాన్య మానవుడి జీవితంలోని విషయాల దగ్గర నుంచి రాజులు, రాజ్యాలు, రాజరికాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వీటితో పాటు ఫ్యాంటసీ, అడ్వెంచరస్, ఇలాగ అన్ని విషయాలకు సంబంధించి సినిమాలు తీసి చిరస్థాయిగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. సో మాయాబజార్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార సమావేశంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్డులోని ఆల్ఫుర్ఖాన్ దర్గాలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టు వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈరోజు గన్నవరం విమానాశ్రయం వద్ద సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు లేవని, ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

12:06 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఎంటరైపోయాం మీకు తెలుసాలో. మరి మీకు తెలుసాలో ఈరోజు విషయాలు చాలానే ఉన్నాయి. మరి ఏంటి అంటే గనక ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సిన విషయం, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? సో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకు లేదు, నేనే చెప్తాను. ఏంటంటే మరి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఉందన్నమాట. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ దేశంలో ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నాయంటే, మరి ఈ రిపోర్ట్ అని చెప్పన్నా కదా, మరి ఈ రిపోర్ట్ని ఎవరు అందించారంటే జర్మనీ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో సైన్సెస్ అండ్ నేషనల్ రిసోర్సెస్ అన్నమాట. మరి ఈ రిపోర్ట్ ప్రకారం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. ఆ తర్వాత రష్యా, చైనా, ఆస్ట్రేలియా, భారతదేశాలు నిలిచాయి. ఈ ప్రకారంగా చూసుకుంటే భారత్ 5వ స్థానంలో ఉంది మొత్తం బొగ్గు నిల్వల్లో. మరి బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకారానికి కూడా చాలా టెక్నిక్స్ వాడుతూ ఉంటారన్నమాట. అన్ని చోట్ల కేవలం ఒకే విధానాన్ని పాటించరు. నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక మినరల్ ఒక భూమి క్రస్ట్ నుంచి బయటకు తీయాలి అంటే గనక మనం అనుకుంటూ ఉంటాం మట్టిని ఎలా తవ్వేస్తారో అలా తీసేయచ్చు కదా అని చెప్పేసి. ఎస్, కానీ ప్రతి ఒక్క మినరల్కి కూడా ఒక ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన బొగ్గు విషయానికి వస్తే గనక ఆ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అనేది ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే బొగ్గు అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్ఫ్లేమబుల్ కదా. మరి ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా కూడా అది గని అంతా కూడా చాలా ప్రమాదం అన్నమాట. మరి గని మొత్తం ప్రమాదమే కాదు, అందులో పనిచేస్తున్న కార్మికుల్ని కూడా ఎంతో దృష్టిలో పెట్టుకుని ఎంతో సేఫ్గా, చెప్పాలంటే సెక్యూర్గా చేస్తూ ఉండాలన్నమాట. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం మీకు తెలిసాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువరాజ్ ఆదిత్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 12:13 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మీకు తెలిసాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వింటున్నారు కదా మీ ఆజే ఆదిత్య నుంచి. మరి ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే బొగ్గు అని చెప్పి అనుకున్నాం. మరి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఒక ఎలిమెంట్ మూలకం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి ఈ బొగ్గులో ఉండే మూలకం ఏమిటి? కార్బన్. సో భూమిపైన లభించే మూలకాలు అన్నింటిలో కూడా ఈ కార్బన్ అనే ఒక ఎలిమెంట్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటారనమాట. ఎందుకు ఈ కార్బన్ని మాత్రమే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మూలకాలన్నింటిలోకి కూడా రారాజు ఈ కార్బనే అనమాట. ఎందుకలా అన్నారు అంటే గనక దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. మరి ఏంటా కారణం? మరి కార్బన్ మిగిలిన ఎలిమెంట్స్తో కలిపి ఎన్నో రకాల కొత్త కొత్త కాంపౌండ్స్ని సృష్టిస్తూ ఉంటుందన్నమాట. అదే గనక మనం కొన్ని రకాల కాంపౌండ్స్ అనే ఎలిమెంట్స్ తీసుకుంటే అవి కేవలం కొన్ని కాంపౌండ్స్ని మాత్రమే సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సల్ఫర్ అని ఎవరికైనా గుర్తుకు రాగానే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వెంటనే గుర్తుకొస్తుంది కదా. ఇంకా చెప్పాలి అంటే గనక వెహికల్స్కి సంబంధించి సల్ఫర్ అని అనగానే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇట్లాగా పొల్యూటెంట్స్కి సంబంధించిన విషయాలు మనకి గుర్తొస్తుంటాయి అన్నమాట. ఎక్కువగా గుర్తొచ్చేవి ఇవే. ఇంకా కెమిస్ట్రీలో కూడా ఉండేవి కూడా కొన్ని కొన్ని ఇంకా ఇవే అన్నమాట. అయితే కార్బన్కి సంబంధించిన కాంపౌండ్స్ మాత్రం చాలానే ఉంటాయి అన్నమాట. అలాగా కార్బన్ అనేది రకరకాల రూపాల్లో కూడా భూమిలో దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ ఇష్టమైనది డైమండ్ కదా. మరి ఇంకా ఎవరు కూడా పట్టించుకుంది ఏంటి అంటే గ్రాఫైట్. అదే మరి డైమండ్ ఎంత అందంగా ఉంటుందో గ్రాఫైట్ అందవిహీనంగా ఉంటుందని చెప్పట్లేదు కానీ దాన్ని ఎవరు పట్టించుకోరని చెప్పి అంటున్నాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉంటే ఎక్కడైనా సరే అలా వర్షం పడితే కొన్ని చోట్ల రాళ్ళు దొరుకుతాయే, అలాగే డైమండ్ దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? అదే గనక పక్కన గ్రాఫైట్ కొండలు ఉన్నాయి అని చెప్పి అంటే ఆహా అంటే ఏంటి అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలా మంది అనమాట. ఏంటంటే మనం పెన్సిల్ రాస్తూ ఉంటాం కదా, అందులో ఉండేది గ్రాఫైటే, ఆ గ్రాఫైట్లో ఉండేది కార్బనే. సో ఈ విధంగా కార్బన్ అనేది కేవలం భూమి లోపల డైమండ్ రూపంలోనో గ్రాఫైట్ రూపంలోనే కాదు, C60 అని చెప్పి పిలుస్తారనమాట. ఇది ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది. ఇది 3-డైమెన్షనల్. దీని పేరు ఏంటంటే బక్మినిస్టర్ ఫుల్రెన్స్. ఒక సైంటిస్ట్ దీన్ని కనుగొనడం ఆధారంగా ఆయన పేరుని పెట్టడం జరిగిందనమాట. ఇంకా కోల్ గ్రాఫిన్, ఇది కూడా మనకి భూమిలో దొరుకుతూ ఉంటుంది, ఇది 2-డైమెన్షనల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వీటి అప్లికేషన్స్ అనేవి సిలికాన్ ఇండస్ట్రీస్లో చాలానే ఉంటాయన్నమాట. ఇంకా రకరకాలుగా ప్రదేశాల్లో మనకి దొరికితే ఏంటి అంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే డైమండ్ ఇంకా గ్రాఫైట్. సో ఈ విధంగా బొగ్గు కూడా మనందరికీ తెలిసిందే కదా, మరి అందులో కూడా ఉండేది కార్బనే. సో ఇన్ని రకాలుగా మనం ఇప్పుడైతే చాలా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కాంపౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి వాటన్నింటిలో ఈ చెప్పిన పేర్లన్నింటిలో కూడా ముఖ్యంగా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే కార్బన్ అనమాట. మరి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలుసాలో నేను మీతో షేర్ చేసేస్తుంటాను. వింటూ ఆనందిస్తుండండి విద్యుత్ భారతి ఎఫ్ఎం విద్యుత్ ఆర్జే ఆదిత్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:22 దాటి 23 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి మీకు తెలుసలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసేస్తూ ఉన్నా కదా. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే గనక ఇక్కడ కార్బన్కి సంబంధించి మనకి ఒక సామెత కూడా ఉందన్నమాట తెలుగులో. ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే ఆలోచించాలి, లేకపోతే దానికి తగిన వాడితోనే ఆలోచించాలి అని చెప్పి ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది, ఇంకా అందులోనే వెతకాలి, దాని చుట్టూరానే ఏదో ఒక సొల్యూషన్ మనకి కనబడుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచో రాదు కదా, ఉన్న చోటనే అది అరైజ్ అవుతుంది, కాబట్టి అక్కడ సొల్యూషన్ కూడా అక్కడే దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడ తెలుగులో సామెత కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పేసి ఎందుకు అలాగా చెప్పారు, మరి నిజంగా ఇది కేవలం సామెత వరకు మాత్రమేనా లేకపోతే అప్లికేషన్ రియల్ లైఫ్లో కూడా అది మనకి కనిపిస్తుందా అంటే ఎస్, నిజంగానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ మెటీరియల్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అటువంటి హార్డెస్ట్ మెటీరియల్ని కట్ చేయాలి అంటే నిజంగా కత్తి అయితే సరిపోదు, వజ్రం మాత్రమే కావాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కేవలం సామెత వరకు మాత్రమే పర్మిట్ అయిపోలేదు, రియల్ లైఫ్లో కూడా అది మనకి చూపిస్తుంది అనమాట వజ్రం దాని యొక్క విలువని. మరి నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఒక వజ్రం ఎదురుకుండా పెట్టుకుని ఇంకో వజ్రంతో దాన్ని కొయ్యడం అంటే ఎంతసేపు రుద్దాలి అని చెప్పేసి చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. మరి మీకు తెలుసా నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఆ కత్తిని కూడా వజ్రంతోనే ఏమైనా తయారు చేస్తారా? కాదనమాట. ఏంటంటే వజ్రంతో చేసిన కత్తి అయితే ఉపయోగించర్లే గాని వజ్రపు పొడిని కటింగ్ మెషినరీకి అప్లై చేసి మరొక వజ్రాన్ని షైనింగ్ చేయడమో లేకపోతే దాన్ని కట్ చేయడమో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వజ్రపు పొడి అని చెప్పి అన్నా కదా, దాన్నే డైమండ్ డస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ డైమండ్ డస్ట్ ని యూజ్ చేసి వజ్రాన్ని మనకి కావాల్సినట్టుగా దాన్ని ఫినిషింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో అలాగా డైమండ్ అనేది కేవలం ఫినిషింగే కాదు, అన్కట్ డైమండ్స్ అని కూడా ఎక్కువగా ఇప్పుడు ఆర్నమెంట్స్ లో వాడుతూ ఉన్నారనమాట. సో అందరూ దానికే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇది పాత కాలంలో అయితే కనుక ఆ విధంగా వజ్రపు పొడిని యూజ్ చేసి వజ్రాన్ని కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లేజర్ అనేది ఈ డైమండ్స్ ని కట్ చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఇప్పుడైతే భరత్ అని నేను మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా వింటూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కే అప్ని సమస్యా దర్జ్ కరా సకే మహిళాఓ బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల్ వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
2: హోగా. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర, మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల

0: మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज, राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు

గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:45 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మీతో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా కదా. మరి ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుకుంటున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే గనక కార్బన్కి సంబంధించి ఇంకా కోల్కి సంబంధించి. మరి నిజంగా ఎందుకు ఇంత కోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గనక ఇప్పటి వరకు కూడా అసలు ఇంజిన్ వచ్చినప్పటి నుంచి ఇంకా మనం ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ వరకు కూడా చెప్పాలంటే మొత్తం అన్ని కూడా మన భూమి లోపల నుంచి వచ్చిన ఎలిమెంట్స్తోనే ఇప్పటి వరకు మన ప్రయాణం అయితే సాగిందనమాట. ఇంకా చెప్పాలంటే గనక ఫ్యూచర్లో కూడా ఈ భూమి నుంచి ఏదైతే వచ్చిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటితోనే సాగాలి, కానీ వాటితోనే కాకుండా ఎలక్ట్రిసిటీతోనూ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో అక్కడ ఎలక్ట్రిసిటీ చూసుకున్నా కూడా మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా ముఖ్యంగా బొగ్గు ఆధారంగానే విద్యుత్ అంతా కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మాట్లాడుకుంటుంటే గనక న్యాచురల్ గ్యాస్ అనే పదం వినే ఉంటారు కదా. మరి ప్రతి చోట మనకి కనబడుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది లేకపోతే సిఎన్జి లేదు, ఇంకా అది లేకపోతే ఎల్పిజి లేదని చెప్పేసి మనం తెలిసిన విషయమే. మరి ఆర్టిఫిషియల్ గ్యాస్ అయితే ఉంటుందా? సో న్యాచురల్ గ్యాస్ అయితే ఉంటుంది, మరి దానికి క్వైట్ ఆపోజిట్ ఆర్టిఫిషియల్ గ్యాస్ అన్నమాట. సో ఎప్పుడైనా విన్నారా, అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? సో ఉంది, కానీ ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గ్యాస్ అంటే ఏదో తయారు చేసిన గ్యాసా అంటే అది ఒక రకంగా తయారు చేసిందే, కానీ దానికి కావాల్సిన ఎలిమెంట్ కూడా ఏంటి అంటే బొగ్గే అనమాట. ఈ ఆర్టిఫిషియల్ గ్యాస్ని ఆర్టిఫిషియల్ గ్యాస్ అని చెప్పేసి పిలవరు, కానీ దానికి ఒక పేరైతే ఉంది, దాన్ని సింథటిక్ గ్యాస్ అని పిలుస్తారనమాట. దీన్ని షార్ట్ ఫామ్లో చెప్పాలంటే సిన్ గ్యాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ సిన్ గ్యాస్ అంటే SINGAS, సిన్ గ్యాస్ పాపపు గ్యాస్ అని కాదు, కానీ SYN, సింథటిక్లో ఉన్న SYN ఫస్ట్ 3 అక్షరాలు తీసుకుని సిన్ గ్యాస్ అని చిన్నగా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి ఈ సిన్ గ్యాస్, దేని నుంచి తయారు చేస్తారు అంటే బొగ్గు నుంచి అన్నా కదా. సో బొగ్గు నుంచి ఎలా తయారు చేస్తారు అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఇంకా ప్రెషర్ వద్ద ఈ బొగ్గుని ఆక్సిడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు సిన్ గ్యాస్ అనేది వస్తుంది అనమాట. అసలు దీని ఫామ్లో ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్తో పాటు ఒక హైడ్రోజన్ కలిస్తే గనక, అదే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే గనక ఈ సిన్ గ్యాస్ అనేది వస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఇప్పుడు పెట్రోలియం కానీ ఇంకా డీజిల్ గురించి కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ సిన్ గ్యాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా అందరికీ అందుబాటులోకి తేవాలి అని భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఈ సిన్ గ్యాస్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి, మరి అన్నవి కూడా అవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.

0: ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యా రాజే ఆదిత్య. 12:54 దాటి 8 సెకండ్లు కావస్తోంది స్టూడియోస్ లో సమయం. మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటున్నారు కదా ఆజే ఆదిత్య నుంచి, మీకు తెలుసాలో మరి సీనింగ్ గ్యాస్ అని దాని గురించి ఇంకా విశ్లేషించడం జరిగిందనమాట. మరి ఇంతటికి ఈ సీన్ గ్యాస్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే అది కూడా బొగ్గు నుంచే తయారు చేస్తారనమాట. మరి ఈ సీన్ గ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నా కదా. మరి ఈ సీన్ గ్యాస్ వల్ల కేవలం ఒక్క ఉపయోగం మాత్రమే కాదు, చాలానే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే సీన్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట. దీనినే బ్లూ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఈ బ్లూ హైడ్రోజన్కి కనుక నత్రజని నైట్రోజన్ కనుక జోడిస్తే అమోనియా తయారవుతుందన్నమాట. పంటల ఎరువులకి

సంబంధించిన ఈ యూరియా కానీ అమోనియా కానీ కావాల్సినంతా కూడా ఇక్కడి నుంచి లభిస్తుంది అన్నమాట. అలాగే సిన్ గ్యాస్ నుంచి మిథనాల్ కూడా తయారవుతుంది. ఈ మిథనాల్ని పెట్రోల్గా ఉపయోగించవచ్చు. అండ్ అలాగే సిన్ గ్యాస్ నుంచి డైమిథైల్ ఈథర్ అనే ఒక ప్రోడక్ట్ కూడా వస్తుంది అనమాట. దీన్ని ఎల్పిజి అదే మనం వంట వండడానికి గ్యాస్ అయితే ఉపయోగిస్తున్నాం కదా, సో ఆ గ్యాస్కి సంబంధించిన ఎల్పిజి అంటే డైమిథైల్ ఈథర్ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇన్ని ఉపయోగాలు ఒక్క కార్బన్ బొగ్గు నుంచే వస్తున్నాయన్నమాట. అదే బొగ్గుని ఆక్సిడేషన్ చేస్తే వచ్చే గ్యాస్ సిన్ గ్యాస్ వల్ల వస్తున్నాయన్నమాట. అందుకని భారతదేశంలో బొగ్గు నిల్వలు చాలానే ఉన్నాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ అది 5వ స్థానంలో ఉంది కదా. సో ఈ బొగ్గు నుంచి సిన్ గ్యాస్ ని ఏ విధంగా తయారు చేయాలి, ఇంకా తయారు చేసిన ఈ సిన్ గ్యాస్ ని ఏ విధంగా మన దేశ అవసరాలకి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇంకా దానికి సంబంధించి సన్నాహాలు కూడా చేస్తుంది అనమాట. మరి ఇంకా ఎక్కడైనా చూస్తే కనుక మనకి ఇంపోర్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆ కంట్రీ అనేది చాలా ఇంకా ఫాస్ట్గా ముందుకి సాగిపోతూ ఉంటుంది, ఆల్రెడీ సాగుతూ ఉంటుంది. మరి ఇంకా మరి ఆ విధంగా ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం మన దగ్గర ఉన్న బొగ్గు గనుల్లో నుంచి ఈ బొగ్గు ద్వారా సిన్ గ్యాస్ని ఉపయోగించి మన అవసరాలని తీర్చుకుంటూ ఉంటే కనుక మనది కూడా సూపర్ ఫాస్ట్గా ఇంకా ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు ఎకానమీలో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మరి అయితే ఇంకా ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినండి మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి విధు భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
4: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
4: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
4: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
4: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారని ప్రధాని చెప్పారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయని ప్రధాని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనోత్తులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు ముస్లిం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్లోని ఆల్ఫుర్ఖాన్ దర్గాలో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార విందు సమావేశంలో సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవి చేపట్టనున్నట్లుగా సిద్ధరామయ్య ప్రకటించారు. సిబిఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం పద్ధతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించడంతో సిబిఎస్ఈ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తెలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకోవాలంటే కనకదుర్గా నగర్ మార్గం బ్రాహ్మణ వీధి ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. జూన్ 12వ తేదీ వరకు ఈ ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 1:05 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరలోకి. భారత స్వాతంత్ర యోధుల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి భారత స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కేవలం ఒకే ఒక్క లక్ష్యం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా దేశ సేవ, దేశ స్వాతంత్రం కోసం విడిచిపెట్టేశారు. కొంతమంది కఠిన కారాగార శిక్షలు అనుభవించారన్నమాట. మరి కొంతమంది బ్రిటిష్కి ఎదురు పోరాడి యుద్ధంలో మరణించారు. ఇంకా ఆ యుద్ధంలో దొరికిన వారిని ఎన్నో చిత్రహింసలకు గురి చేసేవారు బ్రిటిష్ పాలకులు. వీరిలో మహిళలు సైతం తమ గురించి, తమ జీవితంలో తమకి ఉన్న లక్ష్యాలు, ప్రతిభల గురించి ఆలోచించకుండా, ఇంకా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా, కేవలం దేశ సేవ, దేశానికి స్వాతంత్రం సాధించాలి అనే లక్ష్యంతోనే తమ జీవితాలను దేశం కోసం అంకితమిచ్చిన వారు ఎంతో మంది. అలా తమ జీవితాన్ని చాలా చిన్న వయస్సులోనే దేశ సేవకు అర్పించి ఇంకా తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహిళల్లో ఒకరు ప్రీతిలత వడ్డేదార్. మరి ప్రీతిలత వడ్డేదార్ గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఈరోజు మనం ధీరాలో తెలుసుకుందాం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1 గంట 11 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యార్ ఆర్జే ఆదిత్య. మరి ఈరోజు ధీరాలో ప్రీతిలత వడ్డేదారి గారి గురించి జీవిత విశేషాలు అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. మరి ప్రీతిలత గారు ఎప్పుడు జన్మించారు అంటే గనక 1911 మే 5వ తేదీన ప్రస్తుత బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో జన్మించారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ప్రీతిలత గారు విద్యలో ఎంతో అద్భుతమైన ప్రతిభను చూపించేవారన్నమాట. మరి విద్యలో అద్భుతమైన ప్రతిభ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ర్యాంకులే కదా. ఎస్, ఆ కాలంలో కూడా ర్యాంకులు ఉన్నాయి. మరి హై స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రీతిలత గారు మొట్టమొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నమాట. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ని ఢాకాలో చదవడం జరిగింది. ఆ ఢాకా బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఆమె 5వ స్థానంలో నిలిచారన్నమాట. ఆ తర్వాత కలకత్తాలో తత్వశాస్త్రంలో డిగ్రీలో చేరారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన పాత్ర కూడా ఉండాలని భావించారు. ఒక పక్క చదువు, మరోపక్క దేశ స్వాతంత్ర్యం కోసం ఏం చేయాలనే ఆలోచన. ఆ ఆలోచనతో అక్కడ ఆగిపోలేదు. ఇంకా తన నుంచి ఏ విధంగా దేశ సేవ చేయాలని చెప్పేసి దేశ స్వాతంత్రంలోకి అడుగుపెట్టేశారన్నమాట. అప్పట్లో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో సూర్యసేన్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక పోరాట సమూహాన్ని నడిపేవారన్నమాట. ఆ పోరాట సమూహంలో చేరి స్వాతంత్ర పోరాటాలు చేస్తుండేవారు ప్రీతిలత గారు. మరి ఇంకా స్వాతంత్ర పోరాటం కేవలం నిరసనలు ఇంకా వాటికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే కాదు. మరి పోరాటం అంటే గనక ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవడం. మరి సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఎంతో నైపుణ్యం ఉండాలి. అండ్ అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు వీటిని కూడా అభ్యసిస్తూ ఉండేవారన్నమాట. మరి ఇలాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు అంటే గనక చదువును పక్కన పెట్టేశారా అంటే లేదు. అటు డిగ్రీ చదువుతూ ఈ విధంగా ఇంకా ఖాళీ సమయాల్లో మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు, స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొంటూ ఉండేవారన్నమాట. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు అడుగడుగున భారతీయులను కించపరచడం, అడిగిన వారిని జైల్లో పెట్టడం, ఇంకా చిత్రహింసలకు గురి చేయడం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉంటూ మనకి అన్ని ప్రదేశాల్లో యాక్సెస్ అందించేవారు కాదనమాట. అంటే ఇక్కడ భారతీయులకి ప్రవేశం లేదు అనే బోర్డులు ఎక్కువగా పెడుతూ ఉండేవారన్నమాట. ఇటువంటి బోర్డులన్నీ చూసి సూర్యసేన్ గారు ఇటువంటి ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక సమూహాన్ని ఏర్పరిచి బ్రిటిష్ వారిపైన ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూ ఉండేవారన్నమాట. ఆ విధంగా 1932 ఒక పోరాటానికి రచన చేశారు సూర్యసేన్. ఆ పోరాటంలో ప్రీతిలత వడ్డేదార్ గారు కూడా పాల్గొనడం, ఇంకా ఆ పోరాటంలో ఎంతోమంది బ్రిటిష్ పాలకుల్ని అక్కడ కలకత్తాలో ఒక సమావేశంలో చంపడం జరిగిందన్నమాట. ఇంకా అలాగా ఆ దాడి తర్వాత అప్పటికప్పుడే బ్రిటిష్ పాలకులు ఆ ఉన్న ప్రదేశం అంతటా కూడా చుట్టుముట్టేశారు. ఇంకా తన ప్రాణం అంతా కూడా దేశ సేవకే అని చెప్పి ప్రీతిలత గారు ఎప్పుడో తను ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు కదా. అందుకనే బ్రిటిష్ చెరలోకి ఎటువంటి సమయంలోనూ వాళ్ళ చెరలోకి వెళ్లకూడదని చెప్పేసి అప్పటికప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు ప్రీతిలత.

మహిళ ఆయన చదువులో విశేషంగా ఎంతో ప్రతిభ కనబరచిన, దేశ ప్రతిష్ట కోసం బ్రిటిష్ పైన దాడి చేసి తన ప్రాణాన్ని దేశ సేవకే అంకితమిచ్చారు ప్రీతిలత గారు. మరి ప్రీతిలత గారి గురించి కొన్ని జీవిత విషయాలు అయితే తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ధీరాలో ఒక సాంగ్ అయితే వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ
3: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లో మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
1: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈ రోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
4: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, ధనవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేశాము. 183 ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశాము. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ కానీ సింప్టమ్స్ దానికి ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి వేస్తాము.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
5: ఆ ఇబ్బందులు తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తరపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
1: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

1:36 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మనం ఉన్నాం ధీరాలో. మరి ఈరోజు ధీరాలో మాట్లాడుకోవాల్సిన విషయం చాలా పెద్దదే అన్నమాట. ఏంటి అంటే, తినే ఆహారం షడ్రసోపేతమైతే ఆ రుచి, ఆ భోజనం, ఆ భోజనానికి సంబంధించిన సంతృప్తి మళ్ళీ ఇంకో షడ్రసోపేతమైన భోజనం చేసే వరకు కూడా ఉంటుందన్నమాట. సంతృప్తి అప్పటి వరకు ఉంటుందా అంటే, ఎస్, నిజంగా చెప్పాలంటే ఆ ఫీస్ట్లో నిజంగా అలా ఎంజాయ్ చేశాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఫీస్ట్కి ఎంటర్ అయినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఇది అనేది కామన్ అన్నమాట. మరి ఇంట్లోనే ఉంటుంది, కానీ ఇంట్లో ఏంటంటే ఒక్కటే చేసుకుంటాం కదా. సో ఏంటంటే ఆ పూటకి అప్పుడు కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఇంకో పూట వస్తే గనక, అంటే 4 అవర్స్ అయినా లేకపోతే 6 అవర్స్ అయినా మళ్ళీ కడుపులో గెండ కొట్టేస్తుంది, కాబట్టి ఇంకొకటి చేసుకోవాల్సిందే. కానీ ఇటువంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫీస్ట్కి ఇంకా ట్రీట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని రకాల రుచుల్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటాం, కాబట్టి మళ్ళీ ఒక పార్టీకో ఇంకా ట్రీట్కో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు అప్పుడు అలా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పి మళ్ళీ అలా నెమరు వేసుకుంటూ ఉంటారన్నమాట. మరి నిజంగా షడ్రసోపేతం అంటే 6 రుచులు కదా, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. మరి వీటన్నింటినీ కూడా సమ పాళల్లో తీసుకుంటే రుచి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, సంతృప్తి దానంతటా అదే వస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి సంబంధించిన వంటకాలు ముఖ్యంగా ఫంక్షన్లో ఇది పెట్టాలి అది పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా అది పెట్టాలి ఇది పెట్టాలి అనేది సాంప్రదాయం, ఆచారం, ఇలాగ వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా చెప్పేస్తున్నారులే, ఇదంతా ఖర్చుతో కొడుకున్న పని అని చెప్పేసి చాలామంది కొంత ఒమిట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ అలా కాదు, నిజంగా ఒక పచ్చడి దగ్గర నుంచి పెరుగు వరకు అన్నీ కూడా ఉండాల్సిందే, ఎందుకంటే అవన్నీ కూడా ఇలాగ షడ్రసోపేతమైనవి. ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం జుర్రుకునేవి, ఇంకా అలాగే లేహ్యము, రసం, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా ఒక పార్టీలో కానీ ఫంక్షన్లో కానీ ఇలా పెడితే ఏంటంటే అక్కడికి వచ్చిన బంధువులు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఉంటారు కదా. నిజంగా వాటిలో కనీసం 2-3 తిన్నా వాళ్ళకి ఆ ప్రయాణంకి సంబంధించిన టైర్డ్నెస్ అనేది పోతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడికి సంబంధించిన మన ఫంక్షన్కి సంబంధించిన గుర్తులు, అనుభవాలు అనేవి కూడా వాళ్ళ మెదడులో అలా రిజిస్టర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా పార్టీ గుర్తుండాలి, ఫంక్షన్ గుర్తుండాలి, అండ్ అలాగే ఆ పార్టీకి అక్కడికి వచ్చేంత వరకు పడిన కష్టం అంతా మర్చిపోయేందుకు ఈ విధంగా షడ్రసోపేతమైన భోజనం మన పెద్దవాళ్ళు పెట్టారన్నమాట. సో కాబట్టి షడ్రసోపేతమైన భోజనం నిజంగా ఒక పండక్కి ఇంకా ఫంక్షన్కి కంపల్సరీగా చేసుకోవాల్సిందే, కొంత ఖర్చు అయినా సరే. అయితే ఈ షడ్రసోపేతమైన భోజనంలో ముఖ్యంగా చెప్పాలంటే రుచుల్లో ఏదో ఒక రుచి కొంచెం ఎక్కువైనా తక్కువైపోతే మరీ ఏమీ అంతగా అనారోగ్యం రాదు, కానీ చాలా ఎక్కువైపోతే మాత్రం దానికి సంబంధించిన అనారోగ్యం కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. సో మాట్లాడుకుంటే కనుక తీపి గురించి తెలిసింది కదా. నిజంగా తీపి ఎక్కువగా తిన్న వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది అని చెప్పడం కాదు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా తీపిని కట్టడి చేసుకుంటారు కదా. సో ఇటువంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట. మరి ఈ రుచులన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తే వీటన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే నూనె. మరి నూనె గురించి ఆలోచించాలి కదా. మరి నూనె కొంచెం ఎక్కువైనా ప్రమాదమే, మరి ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవడం ఎలాగా, ఆరోగ్యంగా ఉండడం ఎలాగా మాట్లాడుకుందాం ఈరోజు ధీరాలో.

1 గంట 44 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం మాట్లాడుకుంటున్నాం తీరాలో షడ్ర సోపేతమైన భోజనం యొక్క సంతృప్తి గురించి కదా. మన నిజంగా షడ్ర సోపేతమైన భోజనం సంతృప్తి గురించి కొంచెం పక్కన పెడితే అందులో ఏ ఒక్క రుచి కొంచెం ఎక్కువైనా సరే ఏదో ఒక ప్రమాదానికి దారితీస్తుందని చెప్పి అనుకున్నాం. మరి అవన్నీ కాకుండా వాటన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే నూనె. మరి నూనె కొంచెం ఎక్కువైనా సరే అది ప్రమాదమే. ఒబెసిటీ ఇది నూనె వల్ల

వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. మరి ఒబేసిటీకి కారణం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్యాట్ అనమాట. సో నూనె ఎక్కువగా తినడం వల్ల వచ్చేస్తుందా ఫ్యాట్ అంటే కాదు, కొన్నాళ్ళుగా కొన్నేళ్లుగా అలా తింటూ తింటూ ఉండడం వల్ల ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఆ ఫ్యాట్ వల్ల ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. మరి ఈ ఒబేసిటీని తగ్గించుకోవడం ఎలాగా? నూనె తగ్గించేస్తే సరిపోదు. ఈరోజు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కనుక ఒక కూరకి ఒక 30 ml ఆయిల్ కనుక మనం ఈరోజు వాడితే రేపు ఆ 30 ml ఆయిల్ కాకుండా కేవలం 1 ml ఆయిల్ వాడితే గనక నిజంగా కూర బాగోదు, మనకు అసలు తినాలనిపించదు. అసలు మనకి ఉన్న లక్ష్యం ఏంటంటే ఒబేసిటీని తగ్గించుకుందాం అన్న లక్ష్యాన్ని కూడా పక్కన పడేస్తాం అనమాట. మరి నిజంగా ఏం చేయాలి? మరి ఆ సంగతి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ధీరాలో. సో ముఖ్యంగా ఒబేసిటీకి కారణం ఏంటంటే ఫ్యాట్ అని అనుకున్నాం కదా. మరి ఆ ఫ్యాట్ ఎలా అంటే ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల. ఇంకా మనందరికీ తెలిసిందే, ఏదైనా వంట చేసుకుంటే దాంట్లో అవసరం ఉన్నంత వరకు నూనె వాడకుండా అవసరానికి మించి నూనెను వాడడం వల్ల ఈ ఊబకాయం ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మన భారతదేశ వంటకాల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా వంట చేసుకోవాలంటే మన పెరట్లో దొరికేవో లేకపోతే బజార్లో దొరికేవో వచ్చి తీసుకుని చక్కగా కడిగేసి వంట వండుతూ ఉంటారనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతగా ఇక్కడ ఉండవన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అలాగ ఆకలి అనిపిస్తే ఎక్కడైనా కనిపిస్తే ఏది కనిపిస్తే అది వేసేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినకుండా ఎప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు, కొంచెం కంట్రోల్ చేసుకుని వాటిని జీరో కూడా చేసుకోవచ్చు. మరి నూనె లేకుండా వంటలు చేయగలమా అంటే అది సాధ్యం కాదు కదా. సో అయితే కొన్ని ఐటమ్స్ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ ఐటమ్స్కి అంతగా నూనె అవసరం ఉండదన్నమాట. అలాగే ఎయిర్ ఫ్రయర్ వాడినా నూనె అవసరం ఉండదు, కానీ బేకరీ ఐటమ్స్ కోసం ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్ అనేది వాడాలన్నమాట. ఇంకా ఎయిర్ ఫ్రయర్ కోసం సపరేట్గా ఒక ఎక్విప్మెంటే కొనుక్కోవాలి. మరి మన భారతీయ వంటకాలకైతే ఇటువంటి ఐటమ్స్ కానీ ఇంకా ఇటువంటి ఎక్విప్మెంట్ కానీ అవసరమా? మరి మన అవసరం కోసం ఏంటంటే అదే మన లక్ష్యం, ఒబేసిటీని తగ్గించుకోవడం కోసం ఆహారపు అలవాట్లని మార్చేయాలా? కాదు. మరి ఆహారపు అలవాట్లు మరీ మార్చేయడం కాకుండా కొన్ని మార్పులు ఏవైతే అవసరమో వాటి గురించి ఈరోజు ధీరాలో నేను మీతో షేర్ చేసేస్తాను.

0: City FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఒంటి గంట 54 నిమిషాలు దాటి 13 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో ఈ ఒబేసిటీని తగ్గించుకోవడం ఎలా. మరి నిజంగా ఒబేసిటీని తగ్గించుకోవాలంటే గనక కొన్ని వంటలు మార్చేయాలా అన్న ఉద్దేశం అయితే ఇక్కడ మాట్లాడట్లేదు అనమాట. ఏంటి అంటే మైక్రోవేవ్ ఓవెన్ కానీ, ఎయిర్ ఫ్రైయర్ కానీ వీటిల్లో కూడా వాడుకోవచ్చు. కానీ అలా అని పూర్తిగా తినే వంటలు ఏవైతే ఉంటాయో వాటిని స్విచ్ ఆన్ చేసే, అదే వాటిని స్విచ్ ఆఫ్ అయితే చేసేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక 3 పూట్ల అన్నం లేకపోతే చాలా మందికి కూడా కుదరదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి ఒక టూర్ కి వెళ్ళామనుకోండి, అక్కడ నిజంగా అన్నం అనేది కనీసం 2 డేస్ లేకపోయినా ఏదోలే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అదే గనక 3వ రోజు కూడా ఎక్కడ కూడా అన్నం దొరకకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం సాగదీస్తూ ఉంటాం అనమాట. మరి అటువంటిది మనం ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు నిజంగా మన యొక్క వంటకాలన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి కొత్త వంటకాలని తీసుకుని వస్తే గనక అటు ఆరోగ్యం ఉండదు, ఇంకా రుచి ఉండదు, చెప్పాలంటే ఆహారం కూడా ఉండదు అనమాట. మరి

0: నిజంగా ఒక పక్కన ఊబకాయము తగ్గాలి, ఇంకా మన రుచులు ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉండాలి అంటే కావాల్సిన నూనె తక్కువ వంట చిట్కాలు ఏంటసలా? అది కూడా చిన్న సొల్యూషన్ ఏంటంటే తాలింపు, ఎస్ తడకా అని చెప్పి హిందీలో అంటుంటారు కదా, మన పెద్దలు ఎప్పుడోనే చెప్పేశారనమాట. దానికి అదే ఒబెసిటీ రాకుండా ఉండేందుకు, అయినా మన వంటల్ని చాలా రుచిగా ఉంచుకునేందుకు ఒక చిన్న టిప్ అనమాట, ఏంటంటే తాలింపు. ఎస్, వంట అంతా అయిన తర్వాత ఇంటిలో పాదికి కూడా ఒక్క స్పూన్ నూనెలో అంతా తాలింపు గింజలు వేసి గనక ఆ వంట చేస్తే ఇంకా అప్పుడు వంట వండారా, వంట అయిపోయిందా అనే సంకేతాలు కూడా ఇంటిలి పాదికి మాత్రమే కాదు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అనమాట. మరి నిజంగా చిన్న ఏదైనా ఒక వంట చేసి దాంట్లో నూనె ఎక్కువగా వేసినా వేయకపోయినా లాస్ట్లో అలా తాలింపు వేస్తే గనక ఆ వంట తినే వారందరికీ కూడా కావాల్సిన ఫ్యాట్ అనేది ఆ వంట దగ్గర నుంచి అందుతుందన్నమాట. నిజంగా ఆ ఒక్క స్పూనే లేకపోతే గనక బాడీకి కావాల్సిన ఫ్యాట్ కూడా అందదు. చెప్పాలంటే మన బ్రెయిన్ మొత్తం కూడా ఎక్కువగా ఫ్యాట్తోనే ఉంటుంది, ఇంకా బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఈ ఫ్యాట్ అనేది అవసరం. సో బ్రెయిన్ బాగుండాలంటే వాల్నట్ తినాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మరి ఆ వాల్నట్స్ కానీ ఫిష్లో కానీ ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే. కాబట్టి ఫ్యాట్ అనేది కేవలం బాడీకి సున్నా అవసరమని అనుకోకర్లేదు, కొంత అవసరమైతే ఉంటుందన్నమాట. ఆ అవసరం కూడా ఎక్కువగా ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ముఖ్యంగా బ్రెయిన్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంకొంచెం ఫ్యాట్ తాలింపు మాత్రమే కాకుండా ఇంకా మంచి పద్ధతుల్లో ఫ్యాట్ కావాలి అనుకుంటే గనక కూరగాయలు ఎప్పుడు ఉడకపెట్టి తర్వాత వంట వండుతూ ఉంటారు కదా, ఆ కూరగాయలు ఉడకపెట్టిన మంచి నీళ్ళని కూడా స్టీవ్ లాగా వాడుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొబ్బరికాయ దొరికితే గనక కొబ్బరిని ఇంకా అలాగే కొబ్బరి పాలని కూడా ఈ వంటల్లో వాడుకుంటూ ఉంటే గనక అటు రుచి అలాగే ఆరోగ్యం ఇంకా మనం వేరే వాటికి స్విచ్ ఆన్ అవ్వాల్సిన పని లేదన్నమాట. మన వంటకాలతోనే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇంకా ఒబెసిటీని తగ్గించుకోవచ్చు. ఏమంటారు మరి? సో ఈ విధంగా సొల్యూషన్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట, ఇంకా దాని గురించి ఇంకా కొత్త కొత్తగా ఆలోచనలు చేయాల్సిన పని లేదు. మరి ఈ విధంగా నూనెను తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక వంటకానికి సపోజ్ 30 ml ఆయిల్ అనేది మనం వాడుతూ ఉంటే గనక రేపటి నుంచి ఈ విధంగా నేను ఒబేసిటీ తగ్గించడం కోసం నూనెను తగ్గించుకున్నాను అనే ప్రతిజ్ఞ చేసుకుని అది కేవలం 1 ml తగ్గించేయకుండా జస్ట్ ఈరోజు 30 ml వాడుతుంటే రేపు 29, ఎల్లుండి 28, తర్వాత 27 ml, అలాగా ఒక్కొక్క ml తగ్గించుకుంటూ చూడండి. ఖచ్చితంగా ఒక 30 డేస్కి కానీ 45 డేస్కి కానీ నూనె లేకపోయినా కూడా వంట వండొచ్చు అన్న ఆలోచన వస్తుంది, నూనె లేకపోయినా వంట తినొచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది, ఇంకా తింటారు కూడా. సో ఆ విధంగా నూనె తగ్గించుకుని తింటే గనక మన అందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా ఎన్నో టిప్స్ అయితే ఈరోజు ధీరాలో తెలుసుకున్నారు కదా, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ ధీరాలో.
1: హాట్ సమ్మర్లో
2: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
0: సమయం 2 గంటలు కావస్తుంది. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
3: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu urges

2:16 దాటి 24 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మరైతే ఇప్పుడు సందడి సందడిలో ముందుగా గోవింద గోవింద మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
4: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
5: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పని ఏం బాలేదు.
4: ఏంటత్తయ్య, పాట బాలేదా?
5: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
4: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
5: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
4: అవునా అత్తయ్య?
5: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
2: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

2:29 దాటి 35 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం సందడి సందడిలోకి. మరి సందడి చేయడానికి నేనైతే రెడీ, మరి మీరు రెడీనా? ఇంతకీ నేను రెడీ అంటే ఒక క్వశ్చన్ అడగాలి కదా. సో క్వశ్చన్ అడిగిన తర్వాత మరి మీరు రెడీగా ఉండడానికి 8662-4888-14కి మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి. మరి సో ఈ సమ్మర్ కదా, మరి ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఎయిర్ కండిషనర్, ఇంకా కూలర్, ఆ తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనేది విద్యుత్ భారతి సాంగ్స్, ఇంకా దానికి సంబంధించి

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

2:36 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. సందడి సందడిలో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఈ సమ్మర్లో అసలు ముఖ్యంగా తాటి ఆకు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటి అన్న కదా. మరి చూద్దాం ఎవరెవరికి ఏం గుర్తొస్తుందో. సమ్మర్లో తాటి ఆకు అంటే కనుక పడన జోగానందుల కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇంకా వి వెంకటరెడ్డి గారు అడరోడ్ పల్నాడు నుండి మెసేజ్ చేశారు. ఓకే. విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చల్లని వాతావరణం. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణేష్ రాజు గారు శ్రీవత్స కొణాపూర్ నుండి. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మండూరు మధు గారు, ఇంకా లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. స్వాగతం అంటూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు. నాకు కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. దానికి ఒక సాధనం అయితే ఉంటుంది కదా, ఆ సాధనానికి సంబంధించిన పేరు పెట్టచ్చు కదా. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఓకే. గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చినబాబు గారు మెసేజ్ చేస్తున్నారా. చిన్నబాబు కాదు, మాట్లాడేది ఆదిత్య. చినమస్తానరావు గారు దామర్ల పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు మంగళగిరి నుండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కానూన్ నుండి తాతారావు గారు. నాకు కూడా అదే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు ఎక్కువగా వీటిని టోపీలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎస్ అవునా. కానీ ఎక్కువగా ఈ తాటాకులతో చేసిన టోపీలు ఇక్కడ ఎక్కువగా చూడలేదు. మరి చూద్దాం ఎక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా దంతేవాడ ఛత్తీస్గఢ్ నుంచి ధర్మారావు గారు మెసేజ్ చేశారు. అవునా. ఓకే. నమస్కారం ఆదిత్య గారు, సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్ మాట్లాడాను ఆల్రెడీ. చిలుకా నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు, తులసి రాఘవేంద్ర, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కొవ్వ కూలీ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. తాటి ముంజులు, తాటి చెట్లు గురించి అడగలేదు, జస్ట్ తాటి లీవ్స్ గురించి అడిగాను అనమాట. తాటి ముంజులు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటాయి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. కూలింగ్ కాటేజా, భలే పేరు పెట్టారండి. సో చదువు పందిళ్ళుకి నిజంగా కూలింగ్ కాటేజ్ ఇప్పటి నుంచి ట్రెండింగ్ అయిపోవాలన్నమాట ఈ మాట. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే మరి నాకు అర్థం కాలేదు, కొంచెం తెలుగులో అయితే పంపించండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. రెండోది కూడా గుర్తుకొస్తూ ఉంటుందా. ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, లలిత గారు, ఇంకా మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కామకూరు ఊరా అండి. ఓకే. తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా జయంతి మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్. పాలెంపోలియా గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవును. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు. ఇంటి ముందు వేస్తారు కదా పందిళ్ళు అంటూ. హాయ్ ఆదిత్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఫైన్ అండి. ఒడిశా నుండి భాస్కర్ రెడ్డి గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చేసే వాచీలు కూడా ఉన్నాయా, నేను ఇప్పుడే వింటున్నా. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. తాటి ముంజులు ఓకే తినేవి, కానీ తాటికి తాటి చెట్టుకి సంబంధించిన లీవ్స్ తాటి ఆకులతో ఏం చేస్తారు ఈ సమ్మర్లో అడుగుతున్నాను అనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, దామోస్ వెంకటసారి గారు, వరలక్ష్మి గారు, ఇంకా వాళ్ళ అమ్మగారు కృష్ణమ్మ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిత్రాల గ్రామం దామోస్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి.
ఇంకా వీటిని ఒక బాక్స్లా కూడా ఉపయోగిస్తారు అంటూ మెసేజ్ చేశారు. ఎస్, ఇప్పటి వరకు చదివిన మెసేజ్లో మీరే కొంచెం కొత్తగా మెసేజ్ చేశారనమాట. ఎస్, తాటి ఆకులతో బాక్సులు తయారీ. నిజంగా ఈ విధంగా చేస్తే గనక ప్లాస్టిక్ వాడకం అనేది కొంచెం తగ్గుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా హాని మెసేజ్ చేశారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. పందిళ్ళు, గొడుగులు, బుట్టలు, బొమ్మలు ఇలా చాలా రకాలే ఉన్నాయి అంటూ. అవునా, నాకైతే రెండే గుర్తొచ్చాయి. సో అందరి ఆన్సర్ చదివేసిన తర్వాత నా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. అదే నా మైండ్లో ఉన్న ఆన్సర్ రివీల్ చేస్తాను. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు, చలువ పందిళ్ళు అంటూ. తిరుపతిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, గొడుగు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు? సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. మరి తాటి ఆకుల గురించి ఏం గుర్తొస్తూ ఉంటుంది ఈ సమ్మర్లో అంటే, ముఖ్యంగా మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ చేసినవి ఏంటంటే, కూలింగ్ కాటేజ్ అంట. సో కూలింగ్ కాటేజ్ అంటే నథింగ్ బట్ చలువ పందిళ్ళు. నిజంగా భలే బాగుంది కదా, ఈ మాట మాత్రం నిజంగా ఉపయోగించాలి. సో కూలింగ్ కాటేజ్. ఇంకా వీటితో పాటు విసన్ కర్ర, ఇంకా దామోద్ వెంకటాచారి గారు చెప్పినట్టు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అని మెసేజ్ చేసినట్టు, తాటి ఆకులతో బుట్టలు కూడా తయారు చేస్తారు అంటూ. ఇంకొంతమంది తాటి ఆకులతో గొడుగులు కూడా తయారు చేస్తారంటూ మెసేజ్ చేశారు. ఎస్, తాటి ఆకులతో గొడుగులు అంటే అది కేవలం కొన్ని పెళ్ళిళ్ళల్లో ఇంకా ఎక్కడైనా కొన్ని ఫంక్షన్స్లో చాలా ట్రెడిషనల్గా ఉండేందుకు వాడతారు, కానీ అంతగా అందరూ కూడా రోడ్డుపైన నల్ల గొడుగు వాడినట్టుగా తాటి ఆకులతో చేసిన గొడుగులు అయితే వాడరు కదా. సో ఈ తాటాకులతో చేసిన గొడుగులు ఎక్కువగా టోపీలాగా వాడేది కేరళలో ఎక్కువగా, ఎక్కడైతే హౌస్ బోట్స్ తిప్పుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారనమాట. మనకిక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా అంతగా కనిపించవు. సో విసన కర్ర, ఇంకా చలువ పందిళ్ళు, ముఖ్యంగా పెళ్ళి అనే ఫంక్షన్ వస్తే గనక ఇంటి ముందు వేస్తారు కదా. సో ఈ చలువ పందిరి వేస్తే నిజంగా ఇంట్లో ఫంక్షన్ ఉందా అని చెప్పి అందరికీ కూడా ఒక ఇండికేషన్ వస్తుందనమాట. సో ఇది ఇంకా చలువ పందిరి కేవలం ఈ సమ్మర్లో మాత్రమే కాదు, పెళ్ళి ఫంక్షన్, ఇంకా ఎప్పుడు ఏదైనా చిన్న పందిరి వేయాలన్నా, సీతారాముల కళ్యాణం చేయాలి అన్నా, ఇంకా వినాయకుడు పందిరి వేయాలన్నా అలా వేస్తూ ఉంటారనమాట, ముఖ్యంగా విసన కర్ర. సో ఇది ఇదైతే అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఏసీ ప్రతి చోట ఉంది కాబట్టి. కానీ మరి అంతగా ఏసీ వాడటం కూడా ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు కాబట్టి, అలా విసన కర్ర కూడా అలా ఊపితే ఏదో కొంత గాలి ఖచ్చితంగా వస్తుందనమాట. ఇంకా సందడి సందడిలో మన రెండవ ప్రశ్న ఏమిటి అంటే గనక, కొంచెం లాజిక్ అయితే ఉపయోగించాలన్నమాట. మరి ఆన్సర్లో సెకండ్ వర్డ్ అయితే నేను చెప్పేస్తాను, ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, చెప్తున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట. ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాస్లో చాలా ఎత్తుగా పెరిగే వృక్షాలు, అవి కూడా నేనే చెప్తా, ఏంటంటే పైన్స్ వృక్షాలు బాగా పెరుగుతాయన్నమాట. సో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నా కదా, ఆ వ్యక్తి పేరు పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే గనక ఒక దేశం పేరైతే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయండి 8662488114. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే ఒక వ్యక్తి పేరు పి అనే అక్షరంతో మొదలవుతుంది అన్నమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో పి ఫర్ ప్యారెట్. ప్యారెట్ అయితే మాత్రం కాదు ఆన్సర్, జస్ట్ ఊరికే చెప్పారనమాట. పీతో మొదలవుతుంది. సో ఈ పీతో మొదలయ్యే పేరు పక్కన పైన్స్ అనే పదాన్ని జోడిస్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662488814.

2:51 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, స్వర్ణలత సుజాత గారు పడిన పాటకు వేనల కంటి గారు లిరిక్స్ అందించారు. మిస్టర్ రోమియో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు.

0: మరి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే కనుక సందడి సందడిలో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుంది, దానికి పైన్స్ అనే పదం జోడిస్తే కనుక ఒక దేశం పేరైతే వస్తుంది. ఇంతకీ ఆన్సర్ ఏమిటి చూద్దాం. ఎవరెవరు మెసేజెస్ పంపించారు? కొదుమూరు నుంచి వీరేష్ గారు, ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రివీల్ చేసేసాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. విజయవాడ నుండి విశ్వజ్ఞ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, మా ఊర్లో తాటి చెట్లు చాలా ఉన్నాయి అంటూ. అవునా, నిజంగా ఎటువంటి పెస్టిసైడ్స్ ఇంకా తర్వాత ఎరువులు అవసరం లేకుండానే ఎంతో ఏపుగా పెరిగి ముఖ్యంగా సమ్మర్లో కావాల్సిన మనకి ముంజల్ని అందిస్తూ ఉంటుంది కదా. ఎస్, నిజంగా గుర్తు చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కడైనా కనబడుతూ ఉంటే కొంచెం కొట్టేస్తూ ఉంటారు, ఆ విధంగా కొట్టేయకుండా వాటిని అలా పెంచుతూ ఉంటే సరిపోతుంది. మనం పెంచాల్సిన అవసరం లేదు, వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి, ఆ వాటిని పెరగనిస్తే చాలన్నమాట. వివి రెడ్డి గారు అడ్డరోడ్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు పెనమల నుండి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ పెరు. దేశం పేరు పెరునే, కానీ పి అనే ఒక వ్యక్తి పేరు పక్కన పైన్స్ జోడిస్తే ఆన్సర్ వస్తుందన్నా, కానీ పిఈఆర్యు పెరు పేరు కదా. సో సౌత్ అమెరికాలో ఉన్న ఈ కంట్రీ అయితే ఆన్సర్ కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. తిరువిధర వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు, వెంకటగిరి నుండి, రాంగ్ ఆన్సర్ అండి. ఒక వ్యక్తి పేరు కావాలి పీతో. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోవెలకుంట్ల నుండి మధు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలియ గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, అవును కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెన్నెలవల్లి. ఇంకా మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ ఇప్పుడు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సార్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే జయంతి గారు ఆల్వాల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. జయంతి ఆల్వాల్, ఓకే మీ పేరా? ఇంకా ఆల్వాల్ అనేది రాజస్థాన్లో ఉంది కదా, సో ప్రాంతం పేరా తెలియదు. సో జయంతి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి గణేష్ వేదపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా షబానా మెసేజ్ చేస్తున్నారు పెదగూడెం వనపర్తి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, ప్రథమస్తానరావు గారు మెసేజ్ చేశారు, ఆన్సర్లో సగం వరకే వచ్చింది, దాని పక్కన పైన్స్ అనే పదం జోడించాలి, అప్పుడే పూర్తి పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ. మరి ఆన్సర్ పెట్టారా? ఎస్ ఆన్సర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. కర్నూలు నుండి రాజశేఖర్ గారు నాగశంకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గయ్యపేట నుండి నాగా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక హాని మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా బందరుపల్లి నుండి అంకయ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకెవరు మెసేజెస్ చేశారో చూద్దాము. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ప్యారిసా మెసేజ్ చేసింది. ప్యారిస్ అయితే రాంగ్ ఆన్సర్, అయినా అది సిటీ పేరు. ఐ వాంట్ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు. అయ్యో కాదు, పీతో మొదలయ్యే దేశాలు చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి సుధాకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివి వినిపిస్తాను. ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట. ఆ వ్యక్తి పేరు మాత్రమే ఆన్సర్ అయితే కాదు, ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాల్లో బాగా పెరిగే చెట్లు పైన్స్ జోడిస్తే గనక ఒక దేశం పేరు అయితే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు, ఆన్సర్ ఏంటి చూద్దాం. జయం బాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు. ఆల్వాల్ హైదరాబాద్లో ఉంటుంది, రాజస్థాన్లో కాదు. ఓకే, అది ఆల్వారా? ఓకే. నెక్స్ట్ ఇంకా జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. ఫిలిప్పైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ నేను కొంచెం రివీల్ చేస్తానన్నమాట. ఏంటంటే పీతో ఒక పేరు అన్నా కదా, సో ఫిలిప్ అనేది ఒక పేరే, దాని పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే కనుక దేశం పేరు వస్తుంది కదా. ఫిలిప్పైన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇంకా సందడే సందడిలో మూడవ క్వశ్చన్ ఏమిటంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది కదా, మరి అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే దాని పేరు ఏమవుతుంది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రెడ్ పైన క్రీమ్ పోసి అది ఒక కేక్ అవుతుంది, అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా రకరకాల స్టఫ్ పెడితే ఏమవుతుంది, పేరు కావాలి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారకరామారావు 1923 మే 28 కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతారు.

మని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీళ్లే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండునా, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
4: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. సమయం 3:05 దాటి 6 నిమిషాలు కావస్తుందన్నమాట. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే,

సో బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది. మరి అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా ఒక స్టఫ్ పెడితే గనక ఏమవుతుంది తెలిస్తే గనక 8662 4888 1486 2488 84 కి మెసేజ్ చేసేయచ్చు.

0: 3:12 దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ ఉన్నికృష్ణన్ హరిణి పడిన సాంగ్ అయితే విన్నారు రాక్షకుడు మూవీ నుంచి. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక సందడి సందడిలో బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, మరి అలానే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది వంటకం? సో చూద్దాం మెసేజెస్ అయితే ఎవరు పంపించారో. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, మరి స్టఫ్ పెట్టేశారా? పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. కర్నూలు నుండి జిఎన్ శంకర్ గారు మెసేజ్ చేశారు. రాజుల నుండి జయన్న గారు పిజ్జా ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, మండూరు మధు గారు, లక్ష్మీదేవి గారు సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్, శాండ్విచ్ నాకు అసలు ఆన్సరే రాలా, బర్గర్ అనుకుంటున్నాను. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేస్తున్నారు. పఫ్, అది కొంచెం చెప్పాలంటే మైక్రోవేవ్ ఓవెన్లోనే తయారైపోతుంది, మళ్ళీ దాన్ని స్పెషల్గా ఏమీ తయారు చేయక్కర్లేదు కదా, కానీ 2 బన్స్ మధ్యన అని చెప్పి అన్నాను. ఓకే, యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా సుందరి రామకృష్ణ గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎన్జిఓస్ కడప కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేస్తున్నారు రెడ్డన్న గారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జగ్గేపేట నుండి నాగా గారు మెసేజ్ చేశారు. తర్వాత వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. మధు గారు కోవెలకుంట్ల నుండి మెసేజ్ చేశారు. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. హాయ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు. కనకారావు గారు పెడన నుండి, ఎస్, హాయ్ అండి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు. అబ్బా, నాకు నిజంగా ఆన్సర్ గుర్తురాలేదు, కానీ మీరు రకరకాల ఆన్సర్స్ మెడుతూ ఉంటే యాక్సెప్టెడే కదా అని చెప్పి అనిపిస్తుంది. వడాపావ్ నిజంగా కదా, ఎక్కడెక్కడికో ఆలోచిస్తున్నాం. నిజంగా మన మరాఠీ వంటకం ఇంకా కలబురిగి నార్థన్ కర్ణాటక వంటకమైన వడాపావ్ కచోరీ గురించి ఎలా మర్చిపోవాలి. ఎస్, మరి ఈ మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ షోలాపూర్ మహారాష్ట్ర నుంచి చేస్తున్నారు. అది సంగతి. ఎంతైనా ఎక్కడో కాదు, మన దగ్గరే చుట్టూరా ఉంటాయి సొల్యూషన్స్ అని ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడికో ఆలోచించక్కర్లేదు. రకరకాల వంటకాలు కూడా మన దేశంలోనే కనబడుతూ ఉంటాయన్నమాట. ఎస్, నెక్స్ట్ ఇంకా చినకాకాని నుండి సుమా గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు నుండి వెంకట్ గారు మెసేజ్ చేశారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గణవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకునే ముందు ఇప్పుడు సందడే సందడిలో ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత శివపురం మూవీ నుంచి సాంగ్ అయితే వినేయండి. మరి
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

3:20 దాటి 25 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సండే సండేలో. వనమాలి లిరిక్స్ అందించగా ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో హరిణి పడిన పాట అయితే విన్నారు. శివపురం మూవీ నుంచి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పోస్తే కేక్ అవుతుంది, అలాగే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా కొంచెం స్టఫ్ పెడితే ఏమవుతుంది చూద్దాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. వివి రెడ్డి గారు అడరోడ్ నుండి మెసేజ్ చేస్తున్నారు. పేరు ఏదైనా కానీ ఆ రెండింటినీ ఎక్కువగా తింటున్నారు. ఎస్ అఫ్ కోర్స్, కొంచెం దాన్ని తగ్గించేందుకే మన ధీరాలో ఇందాక టాపిక్ అయితే డిస్కస్ చేశారనమాట. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే శాండ్విచ్ అంటారు. ఓకే. కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఎస్. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ హనీ మెసేజ్ చేస్తున్నారు. అవును కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. కానీ కొంచెం తగ్గించుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎంతైనా సరే ఇది మన వంటకం అయితే కాదు కదా, అంటే ఎప్పుడో అప్పుడు ఓకే, కానీ ప్రతిరోజు కూడా దీన్ని తీసుకోవడం అనేది కొంచెం అంతగా మంచిది కాదేమో. ఎస్. దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. చిత్రియాల గ్రామం నుంచి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు బర్గర్ అంటూ. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఊయూరు నుండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. 2 బన్ల మధ్య స్టఫ్ పెడితే బన్ అవుతుంది, ఇంకేం కాదు. మరి ఇంతమంది మెసేజెస్ చేశారు కదా, బన్ కాకుండా వేరే పేరు. షోలాపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేస్తున్నారు రాజేష్ గారు, అంబికా గారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే కలమందలపాడు నుండి చంద్రవర్ధన్ గారు మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా రాజోల్ మండలం నుండి వివస్ కాలనీ నుండి మాదుగూడెం రాజేష్ గారు, చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, అఫ్ కోర్స్ సినిమా కబుర్లో చెప్పాను. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు విడియంపేట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చిట్యాల రామకృష్ణ గారు కరీమాబాద్ వరంగల్ నుండి. క్వశ్చన్ రిపీట్ చేయండి ఆదిత్య గారు అంటూ ఆల్రెడీ చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. ఎస్, మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, అలానే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది. ఏం కాదు, కానీ దానికి ఒక పేరు ఉంది కదా, ఆ పేరు అడుగుతున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు వెంకట్ కుమార్ గారు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళే మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, మదనపల్లి టౌన్ నుండి. ఓకే. శబానా గారు పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, వడాపావ్ అంటూ. ఎస్. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి శోభ గారు మెసేజ్ చేశారు, వడాపావ్ అంటూ. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయిపోయిందా? ఓకే. ఎప్పుడైనా సరే, ఏది ఈవినింగ్ లేదు, మార్నింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు. సమ్మర్ అంటే సూర్యుడు. అది మార్నింగ్ 6 అయినా, సాయంత్రం 6 అయినా, మధ్యాహ్నం 3 అయినా, టెంపరేచర్ టెంపరేచరే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, హయతి హంసిత హస్మిత కార్తికేయ మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెన్నెలవల్లి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ చేశారు, శాండ్విచ్చా లేదా వడాపావా ఏది కరెక్టో చెప్పండి. వచ్చేస్తున్నాం. ఆన్సర్స్ అయితే అయిపోయినాయి అన్నమాట మన శ్రోతలు పంపించినవి. ఇంతకీ లాస్ట్ క్వశ్చన్ ఎందుకు నన్ను ఇలా అడిగారు, శాండ్విచ్ లేదా వడాపావ్. అదే, వడాపావ్ అయితే నిజంగా ముఖ్యంగా మనకి కనిపించేది ఎక్కడ అంటే మహారాష్ట్ర, ఇంకా నార్థన్ కర్ణాటక, కలబుర్గి, ధార్వాడ ఇటువంటి ప్లేసెస్లో వడాపావ్ అని చెప్తారు. నిజంగా ఏంటంటే అది బన్ని కోసి మధ్యలో స్టఫ్ అనేది పెడతారనమాట. అది కూడా చెప్పాలంటే ఒక బన్ని 2 హాఫ్లుగా చేస్తారు కదా, సో 2 ఫుల్ బన్స్ మధ్యన స్టఫ్ పెడితే అది శాండ్విచ్, ఒక బన్నినే హాఫ్ చేసి అందులో స్టఫ్ పెడితే వడాపావ్. ఓకే, క్లారిటీ అయితే ఇచ్చేసానమాట. నేను క్వశ్చన్స్ అడగడమే కాదు, నన్ను కూడా క్వశ్చన్ అడిగారు, కానీ ఇన్స్టంటేనియస్గా ఆన్సర్ చెప్పినందుకు నన్ను నేను శభాష్ చెప్పుకోవాలి కదా. సో ఇంకా క్వశ్చన్ ఏంటి సందడి సందడిలో ఇప్పుడు అంటే, చూడటానికి కర్రలాగానే ఉంటుంది కానీ ఆ కర్ర లోపల ఈ కాలంలో రకరకాల వంటలు వండేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కర్ర?
కర్ర లోపల వంటకాల కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. 8662488114. నిజంగా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? వినడమే కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఎందుకంటే దానికి ఒక క్యాంప్ ఫైర్ కావాలి, చుట్టూరా కట్టెలు కావాలి, అసలు ఇవన్నీ కాదు, ఆ కర్ర కావాలి కదా. ఆ కర్ర లోపల వండడానికి అదే ఏదో ఒకటి వండుకోవచ్చులే కానీ ముందు కర్ర కావాలి కదా. ఓకే, మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటాను ఇంతకీ క్వశ్చన్ అడిగావా అని. ఎస్, క్వశ్చన్ అయితే అడిగేశాను, దాంతో కొన్ని మాటలు చెప్పేసరికి క్వశ్చన్ కూడా మాటలు కలిసిపోయింది. ఏంటంటే చూడటానికి కర్రలాగానే ఉంటుంది కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు వండుకో.

3:31 దాటి 48 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏఎం రత్నం శివగణేష్ గారి లిరిక్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం గారు పాడిన పాట పారవశం మూవీ నుంచి. ఇందుకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక సందడే సందడిలో చూడడానికి కర్రలాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు కూడా వండేయచ్చు. ఇందుకీ ఏమిటా కర్ర వండే వంటలు అయితే అడగట్లేదులే, కానీ అందులో ఆ కర్ర ఏమిటో చెప్తే చాలు.

0: పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, అరకుకి వెళ్ళినప్పుడు తిన్నాను. సో అది చాలా ఫేమస్ అనుకుంటా. అరకు అంటేనే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఇదే అనమాట. ఆదిత్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిరంజీవి గారు తిరుపతి నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆల్రెడీ అయిపోయింది కదా మహమ్మ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఉమ్మడి నుండి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే. కర్నూల్ ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనలవల్లి, మదన కుమార్, తులసి, రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేస్తున్నారు. సెకండ్ ఆన్సర్ కరెక్టే, చెరుకుగడ. ఎందుకు చెరుకుగడలో ఆన్సర్ ఏమి చేరుకొని చెరుకుగడ నుంచి చేస్తారు కానీ చెరుకుగడలో చేయరు కదా. సో ఇంకా కాడ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి ఆన్సర్ పెట్టారు, మరి డిలీట్ చేసేసారు ఏంటి. జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు రాజుల నుండి. ఓకే, ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్, కానీ కొంచెం లాజిక్గా బాగుంది జీలకర్ర, కానీ జీలకర్రలో అయితే ఏం పెట్టి వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి నాగశంకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ హయతి, హస్మిత, కార్తికేయ, రోజా మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి, పటమట నుంచా? ఓకే. నెక్స్ట్ ఇంకా వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు తేజస్విని మహేష్ సహజా గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనేగన్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ రాజల్ నుండి వివస్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ గారు చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జీలకర్ర, జీలకర్రలో జీలకర్రతో వంటలు చేస్తాం కానీ జీలకర్ర లోపల వంటలు చేయలేం కదా. సో అడిగింది ఏంటంటే కర్ర లోపల స్టఫ్ పెట్టి వంటలు చేస్తారు కదా, ఇంతకీ ఏమిటా కర్ర, ఇది అడిగిన ప్రశ్న. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే కనుక దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అవునండి, కరెక్ట్ ఆన్సర్ కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నాగా గారు జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు. అవును. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీనిష్క హాని మెసేజ్ చేశారు. కాను నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు, కరెక్ట్ ఆన్సర్. సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి మిన్ని మెసేజెస్ చదివే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మెసేజెస్ చదివి వినిపించేస్తా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శివగణేష్ లిరిక్స్ అందించగా హ్యారీ జెరాస్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ ఇంకా ప్రసన్న మహతి పడిన సాంగ్ అయితే విన్నారు భీమా మూవీ నుంచి. 3:42 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సో చూడటానికి కర్ర లాగానే ఉంటుంది కానీ అందులో వంటలు కూడా వండేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటా కర్ర? మెసేజెస్ అయితే ఇంకొన్ని ఉన్నాయన్నా కదా, ఎవరు పంపించారో చూద్దాం. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్టణం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, నిజంగా కర్రలో వంట వండుతారు, కేవలం అది మీరు పెట్టిన ఆన్సర్కి కేవలం వంటే కాదు కదా, రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది కదా. సో నెక్స్ట్ ఇంకా మధు గారు కోవెలకుంట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మణి గారు హైదరాబాద్ నుండి ఆన్సర్, అవును ఫేమస్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు రాజేశ్వరి గారు, సాత్విక్ గారు. నెక్స్ట్ ఇంకా అమూల్య గూడూరు నుండి మెసేజ్ చేస్తున్నారు తేజశ్రీ గారు, సుకుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ రాజమోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ షబానా షను సనా మెసేజ్ చేశారు పెద్దగూడెం వనపర్తి జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గౌస్ బాషా గారు, షబియా గారు కర్లపూడి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ భీమేశ్వరరావు గారు పెడన నుండి. కరెక్ట్ ఆన్సర్ చంద్రవర్ధన్ గారు కలమందలపాడు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ గద్వాల్ జిల్లా రాజోల్ మండలం నుండి సోమశేఖర్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ జి రెడ్డన్న గారు ఎన్జిబోస్ కాలనీ కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ రామానగర్ నుండి సాయి కుమారి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పాపారావు గారు టి నర్సాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్ చిలక నారాయణ గారు, యమున గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చిట్యాల రామకృష్ణ గారు, శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ గారు, సహజా గారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. కర్ర పెండలం, దాంట్లో కర్ర ఉంది కానీ కర్రపెండలంతో వంటలు వండుతారు కానీ కర్రపెండలం లోపలైతే వంటలు వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా నుండి తేజోమయి మెసేజ్ చేస్తున్నారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పోలెంపల్లి శ్రీనివాసరావు గారు, చరణ్ సాయి, భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ హాయ్ హలో అంటూ గాయత్రి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ గారు, సుభద్ర గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హారిక గారు వికృతమల నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకా పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు దాల్చిన చెక్క, దాంట్లో వంటలు వండరు కదా ఆ చెక్క, అది ఒక రకంగా బెరడు, అది చెక్క ఎందుకు అవుతుంది. యాకూబ్ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేస్తున్నారు కొత్తగూడెం నుంచి. ఎస్. నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. జీలకర్ర కాదండి, మృదులా గారు విశాఖపట్నం నుండి. ఎస్. మరి విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారంటే ఎస్ కరెక్ట్ ఆన్సరే మెసేజ్ చేయాలి కదా. సో బ్యాంబూ వెదురు కర్ర చెప్పాలంటే వెదురు బొంగు అని చెప్పేసి పిలుస్తుంటారు, ఎందుకంటే లోపలంతా కూడా హాలో రీజియన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా మన సందడిలో క్వశ్చన్ వచ్చేసి వేసవి కాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అదే వర్షాలంటే ఏదో ఎప్పుడు ఎండే ఉండదు కాస్త వర్షం అని

ఇది నేనున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి వర్షాలు పడినప్పుడు అక్కడక్కడ పూల కుండీల్లో ఇంకా కొంచెం పెరట్లో ఒక ఆకుకూర అయితే వస్తుందన్నమాట. ఆ ఆకుకూర యొక్క కాడ కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇంతకీ ఏమిటా ఆకుకూర, ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా తిన్నారా? మరి అయితే గనక మెసేజ్ చేసేయండి 8662488141కి. ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు మళ్ళీ ఒకసారి అంటారేమో. వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో, పూల కుండీల్లో, పొలాల గట్లపైన ఒక ఆకుకూర ఎస్పెషియల్గా వస్తుందన్నమాట ఈ సమ్మర్లో. ఇంతకీ ఏమిటా ఆకుకూర, పేరు తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు.

3:53 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. ఆ మనోహరుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో ఇంకా పంట పొలాల గట్ల పైన పూల కుండీల్లో చిన్న చిన్న ఆకుకూరలు వస్తాయన్నమాట. ఆకుకూరలు ఇన్ ద సెన్స్ రకరకాల ఆకుకూరలు అయితే కాదు, ఎస్పెషల్గా సమ్మర్లో వర్షం పడినప్పుడు వస్తుందన్నమాట. ఇంతకీ ఏమిటా ఆకుకూర, మరి ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇంకా ఇంకా చూసారా తర్వాత ఇంకేముంటుంది తిన్నారా? సో మరి ఇంకా చూద్దాం ఎవరు చూసారు ఎవరు తిన్నారు. లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఎస్ చూద్దాం. కేదర్ వీరేష్ గారు రాజులను మెసేజ్ చేశారు కాదు, పంపించిన ఆకుకూరలు అన్నీ కూడా సంవత్సరం పొడవునా వస్తూ ఉంటాయి, కానీ నేను అడిగిన ఆకుకూర మాత్రం ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రమే వస్తుంది. చెప్పాలంటే ఇది మార్కెట్ కూడా దొరకదన్నమాట. అందుకనే ఎక్కడైతే చాలా పెరడు ఉంటుందో, చెప్పాలంటే ఇంకా పొలం గట్లు చాలా విశాలంగా ఉంటాయో, నీరు కొంచెం అలా తగులుతూ ఉంటుందో వాటికి, ఆ ప్రదేశాల్లోనే వస్తూ ఉంటుందన్నమాట. పెడన నుంచి కనకారావు గారు కాదండి, పెడన జోగానందుల కాలనీ నుంచి అప్పల దాస్ గారు కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. నిజంగా ఎవరు మెసేజ్ చేస్తారని చెప్పి చూస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు, ఇంకా తులసి రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ దేవనసేన గారు తిరుపతి నుండి. రాంగ్ ఆన్సర్ అండి. మా దగ్గర అయితే బొడ్డు పాయల ఆకు లేకపోతే పాయల ఆకుకూర అని చెప్పి అంటాము అంటూ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు. మరి బొడ్డు పాయల ఆకుకూర అయితే నాకైతే తెలీదు, కానీ ఎస్పెషల్లీ సమ్మర్ అంటున్నారు కదా, ఓకే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ చిటియాల రామకృష్ణ శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ సహజ, వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. లేదు సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంటుంది కదా, అది కాదు. నెక్స్ట్ ఇంకా సిరికూర, అవునా తెలియదే మరి నాకు, సిబెళగల్ మండలం పోలకల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, జిల్లా కూడా మెసేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎర్ర తోట కూర అంటూ మెసేజ్ చేస్తున్నారు శిరీష గారు గూడూరు నుండి. ఎర్రతోటకూర కూడా సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది కదా, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎరుపు వరకు కరెక్టే అనమాట. ఆ తోటకూర అదే ఆ ఆకుకూర కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నా కదా. ఓకే అనంతపురం నుంచి వసంత గారు మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు, రామకృష్ణ గారు పెనమల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అక్రపాక నుండి రమ్మ గారు మెసేజ్ చేశారు. ఎస్ పొన్నగంటి ఆకు ఎస్పెషల్లీ జూన్ జూలై బాగా వర్షాలు పడినప్పుడు వస్తుంది, కానీ సమ్మర్లో వస్తుంది, అది ఏమిటి అన్నాను. సిరికూర అంటాము అంటూ మెసేజ్ చేస్తున్నారు కాకాని నుంచి సుమా గారు. అవునా ఇప్పుడు చదివాను, సుమా గారు మెసేజ్ చేశారు. మరి సిరికూర నాకైతే తెలీదు, సరే చూద్దాం సమ్మర్లో సిరికూర వస్తుందంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, తోటకూర సంవత్సరం అంతా కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇంకా గోర్లకందొడ్డి గ్రామం

నుంచి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు మెసేజ్ చేశారు. కాదు, రాంగ్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, పొన్నగంటి కూర. ఎస్, హాఫ్ కరెక్ట్ ఆన్సరే, ఎందుకంటే ఇది కూడా సమ్మర్లోనే వస్తుంది ఎస్పెషల్లీ. కానీ ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది కదా, నేను చెప్పబోయే ఆకుకూర మార్కెట్లో కూడా దొరుకుతుంది అనమాట. ఎవరికైతే పెరడు ఉంటుందో, మొక్కలు ఇష్టమో, ఇంకా పంట చేలులో అక్కడ అక్కడ నీళ్ళు ఎక్కడ తగులుతూ ఉంటాయో అక్కడ వస్తుంది అనమాట. సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు, గోంగూర సంవత్సరం పొడవునా వస్తుంది. కర్నూలు నుండి నాగశంకర్ గారు మెసేజ్ చేస్తున్నారు, అది ఆకుకూర. ఓకే, అది మసాలా కూర అవుతుంది అన్నమాట, పుదీనా. కోవలకుంట్ల నుంచి మధు గారు మెసేజ్ చేశారు, అటిక మాదాకు. నాకైతే తెలియదండి. సరే చూద్దాం. హైదరాబాద్ నుంచి కోటేశ్వరి గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి తెల్ల గలిజేరు. సెకండ్ అయితే కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ అయితే నాకు తెలియదు మరి. నెక్స్ట్, ఇంకా పాలెం పోలియ గారు ఆడగడ్డ నంద్యాల జిల్లా నుండి, గోంగూర కాదండి. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుంచి, కాదు కాదు. లతా గారు ఉయ్యూరు నుంచి మెసేజ్ చేశారు. ఫస్ట్ ఆన్సర్ ఓకే కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇంకా పాపారావు గారు టీ నర్సాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహాని మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్. నెక్స్ట్, ఇంకా కొత్తగూడెం నుంచి యాకూ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే, కానీ కొంచెం స్పెల్లింగ్ అయితే మారింది. సిరిగిరి హరి నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు, ఓకే. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్, ఇంకా మెసేజ్, తేజోమయి సర్కార్ నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు. కేదర్ వీరేష్ గారు రాజుల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇంకా అనసూయ గారు చిలుక నారాయణ యమున జనకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప జిల్లా నుండి. అటవీ మామిడాకు, అది ఆకుకూర పేరా, ఓకే. లలిత గారు, మురళీ గారు, భాను గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, తిరుపతి జిల్లా నుండి. అటిక మామిడాకు, ఓకే నాకైతే తెలియదు మరి. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు, కొయ్యతోటకూర కాదు, సంవత్సరం పొడవున దొరుకుతూనే ఉంటుంది. పాటమాట నుంచి మోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్, ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాములమ్మ గారు ఆలంపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా కిరణ్ గారు విజయవాడ నుండి, మునగంటి ఆకు, మునగంటి ఆకు నేను కొత్తగా వింటున్నాను మరి, మునగాక లేకపోతే మునగంటి ఆక చూద్దాం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఆదిత్య గారు ఆన్సర్ అంటూ. ఎస్, పంపించిన ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్టే, కానీ సెకండ్ పంపించిన ఆకుకూర సంవత్సరం అంతా కూడా దొరుకుతూనే ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో దొరికేది అడుగుతున్నాను. అయితే ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, 4 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావి తరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెషర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో ఆవిష్కరించడం గొప్ప పరిణామమని, స్పేస్ టెక్నాలజీ ద్వారా రాష్ట్రం దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్దతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు ప్రజల జీవితాలకు ఇబ్బంది కలిగించే పక్షంలో నైపుణ్యంతో కూడిన గేమ్స్ సహా వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్పై రాష్ట్రాలు నిషేధం విధించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటువంటి సందర్భాల్లో ఆయా గేమ్స్ను నియంత్రించడంలో రాష్ట్రాలు నిస్సహాయంగా ఉండకూడదని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో నీటిపారుదల అభివృద్ది, నదుల అనుసంధానంపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ముస్లింలు ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా రేపు పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4:04 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేయలేదు కదా, ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు మెసేజ్ చేశారో ఫాస్ట్గా చదివి వినిపించేస్తాను. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసు విజయలక్ష్మి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు కర్నూలు జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు రాజశేఖర్ గారు, వంశీకృష్ణ గారు. నెక్స్ట్ ఇంకా వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, పాయల ఆకు ఎస్ మీరు పంపించింది, నా దగ్గర ఉన్న ఆన్సర్ 2-1 ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నాను మీ ఆన్సర్ని. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, గుంట గలగరా, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హరి గారు మెసేజ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా హారిక గారు మెసేజ్ చేస్తున్నారు కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి. లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు, కాదు, ఓకే. పాలెంపోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు నేల బచ్చలి అంటూ. ఓకే, ఈరోజు సందడే సందడిలో మంచి ప్రశ్నలు విన్నాం, పాటలు అలరించారు అంటూ ఆసక్తికంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. స్నేహ బాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గంగవావి లాకు, ఇంకా దీన్నే పాయల ఆకు అని చెప్పేసి వివి రెడ్డి గారు కూడా ఇమేజ్ కూడా చూపించారనమాట. ఎస్, ఇమేజ్ చూపించిన తర్వాత ఇంకేముంది, ఆల్రెడీ అది తెలిసిందే కాబట్టి టాలీ అయిపోయింది అనమాట. దాన్ని ఏమన్నా సరే ఆది ఆకుకూర మనకి కంటికి కనిపించేది అందరికీ కూడా ఒకటే కదా. సో గంగవావి లాకు ఎస్పెషల్లీ సమ్మర్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తుంది, ఇది ఎక్కడా కూడా దొరకదన్నా కదా. కాబట్టి ఎక్కడైనా దొరికితే పక్కన వాళ్ళకి కూడా పంచుకుని ఈ సమ్మర్ని కొంచెం అలాగా ఎంజాయ్ చేసేయండి మరి.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

4:09 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంట్రీ చేశాం వివిధలోకి. మరి ఈరోజు వివిధలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తాను. మరి ఇంకా ఈరోజు వివిధలో ఫస్ట్ వినిపించబోతున్న సాంగ్ నువ్వే నువ్వే మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పడిన పాట.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నాలుగు గంటల 16 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధాలు. ఈరోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ అతడు మూవీ నుంచి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిరిక్స్ నుంచిగా శ్రేయా ఘోషల్ పడిన పాట అయితే వినిపించేస్తున్నాను.

విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. జల్సా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో పాడినవారు కేకే. నెక్స్ట్ ఇంకా వివిధలో కలేజా మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో హేమచంద్ర శ్వేత పాడిన పాట.

0: 4:33 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధాలో. మరి ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. కలేజా మూవీ నుంచి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో హేమచంద్ర శ్వేత పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా వస్తున్న సాంగ్ జులై మూవీ నుంచి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో అద్నాన్ సామి పడిన సాంగ్ అయితే వచ్చేసింది ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: నాలుగు గంటల 39 నిమిషాలు దాటి 39 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అత్తారింటికి దారేది మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ అయితే వచ్చేస్తుంది.

4:49 దాటే 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఈ రోజు వివిధాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు కదా. ఇంకా చివరిగా సనాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రవణ భార్గవి దేవి శ్రీప్రసాద్ పడిన సాంగ్ అయితే వినేశారు. మరి దీంతో ఈ రోజు విధ అయితే కంప్లీట్ చేసేసాను. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరి మరిన్ని విషయాలు కబుర్లతో ఇంకా ఎంటర్టైన్ చేసేందుకు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ. సమయం 4:50 కావాల్సింది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా వచ్చేస్తుంది. ఇంతటితో మీ ఆర్జే ఆదిత్య ఇప్పటికీ సైన్ ఆఫ్ చేపేస్తున్నాడు ఈ రోజుకి.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది, అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకుని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు, చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 పీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్నవారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది.

ఈ ట్రైనింగ్ ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలన్నారు. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. దేశ సరిహద్దుల్లోనే 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేయాలని స్పష్టం చేశారు. బికనీర్లో నిన్న జరిగిన సెక్యూరిటీ రివ్యూలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబిఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి పత్రాల రీవాల్యుయేషన్కు ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సిద్దరామయ్య ప్రకటించారు. లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ అందుబాటులో లేని నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేసినట్లు చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి ఘాట్ రోడ్లో రేపటి నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్ర ఎండలు, వడగాల్పుల కారణంగా రోడ్డు మరమ్మతు పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. రానున్న 2 గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ బాధితుల కోసం విశాఖపట్నం కేజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు 18 బెడ్స్ ఉంటాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా రేపు పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు 2వ రోజు కూడా ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్, సీనియర్ నాయకులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. టైం చూస్తే 5:10 కావస్తుంది అండ్ మీ మాధురి నేతో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాత చల్. గీత్ గాత చల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ అన్ని మీకోసం ప్లే చేస్తూ ఉంటాను అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
5: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
5: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
6: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్

0: విరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావటం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా.

0: నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుద్భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రాల మధ్య జల వివాదాలను సహకారం, సరైన సమయంలో అనుమతులు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణతో పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు మధ్యప్రదేశ్లోని కెన్, ఉత్తరప్రదేశ్లోని బెట్వా ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్లు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. యూనిట్ నిర్మాణం పూర్తి కావచ్చిందని, అందులో త్వరలోనే ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లు ఇక్కడ తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్పై కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఎన్టీఆర్ పనిచేశారని, ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహాయం అనే తీర్మానంపై కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తుందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో పెట్టుబడుల సమీకరణ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం, ఆర్థిక సమగ్రతను ముందుకు తీసుకెళ్లడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను తరచుగతన పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమాన్ని చోడవరంలో రేపు ఉదయం ప్రారంభిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో కృష్ణాతీరంలో ఈరోజు మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చిన్న చిన్నవి చేద్దామండి. ఏంటి చిన్న చిన్నవి చేసేద్దామా అని అంటున్నారా? సో నిద్ర లేవడం మొదలండి మన పరుగు. ఇంకా అవసరమైతే మల్టీ టాస్కింగ్లు అలవోకగా చేసేస్తూ ఉంటాం. మధ్యలో ఫోన్ కాల్స్, ఇంకా చిన్న చిన్న పర్సనల్ వర్క్స్, అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రెషరు, అలసట, ఆందోళన అంటూ ఎన్నో మనం కొని తెచ్చేసుకుంటూ ఉంటాం. కాస్త పరుగాపి అప్పుడప్పుడు లైఫ్కి అలా పాజ్ బటన్ నొక్కేసేయండి. ఒక్కసారిగా లైఫ్లో చేంజెస్ చేసుకోవాలి అంటే కష్టమేనండి, కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం తేలికే. పేరుకే ఇవి చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ తెచ్చే చేంజ్ మాత్రం చాలానే ఉంటుంది. ఇంకా పైగా ప్రత్యేకంగా టైం కేటాయించిన అవసరం కూడా లేదు, కాస్త వెసులుబాటు చేసుకుంటే చాలండి. ఇంకా లాంగ్ టర్మ్లో ప్రెషర్ని తగ్గించి కాన్సన్ట్రేషన్ని, ఆనందాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట ఇలాంటి చిన్న చిన్న మార్పులు. సో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ లైఫ్ని ఎలాగా మనం సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు కృష్ణాతీరంలో మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆయన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దామా అండి. ప్రతి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ తోటి మన కృష్ణాతీరానికి వెల్కమ్ చెప్పేసేద్దాం. అండ్ ఆఫ్టర్ మనకి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ఉంటాయి, ఇంకా దాని తర్వాత మన కృష్ణాతీరాన్ని మనం కంటిన్యూ చేసేస్తాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జీ మాధవితో.

0: టైం చూస్తే 6:10 కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికి సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజ

0: రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్ సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాల్లో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాల్లో గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్ధిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో సమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది. కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేదాన్ని చేస్తే ఒక ఎకరాకి 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 25 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇంకా లేచింది మొదలు, మన పరుగు స్టార్ట్ అయిపోతుంది అండి. లైఫ్లో చాలా మల్టీ టాస్కింగ్ ఉంటుంది అనమాట. సో ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ప్రెషర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే, సో లైఫ్ లాంగ్ టర్మ్ ఉన్న ప్రెజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ఎలా లైఫ్ని లీడ్ చేయొచ్చు ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా. ఒక్కసారి థింక్ చేయండి, ఖాళీగా ఎప్పుడున్నారు? అసలు ఫోను ఇంకా హర్రీ బర్రీ లేకుండా ఊరికనే అలా కూర్చొని నిల్చొని ఉండాలి, అలా ఎప్పుడైనా చేశారా? చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది కదా. ఇంకా మన ఐస్ కానీ చెయ్యి కానీ ఏదో ఒక పని చేయకుండా అసలు మనం ఎప్పుడు ఉండాలి చెప్పండి? అసలు ఉండం కదా. కాబట్టి ఆ విరామాలు తీసుకోవడం లేదు కనుకే మన మైండ్ అంతా చాలా ప్రెజర్కి లోనవుతూ ఉంటుంది, ఇంకా బాగా టైర్డ్ అయిపోతూ ఉంటాం. అందుకే పాస్ తీసుకోమంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే పెద్దవి ఏం చేయక్కర్లేదండి, చిన్న చిన్నవి చేస్తూ మన లైఫ్లో ఒక చిన్న పాస్ తీసుకుంటే చాలండి. ఇంకా ఇలా మొదలెట్టండి, ఎలా అంటారా, మన డే స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అండి. పనులకు దిగిపోతూ ఉంటాం కదా, ఇంకా అలా చేయకుండా వాట్సాప్ మెయిల్స్ని చెక్ చేయకుండా నెమ్మదిగా అలాగా ఒక పీస్గా కూర్చుని ఒక్క 10 మినిట్స్ పాటు అలాగా శ్వాస మీద ధ్వాస చేయండి. సో శ్వాస మీద మనం కాస్త అలాగా కంట్రోల్గా ఉన్నప్పుడు మనకి లైఫ్ ఆ డే అంతా కూడా చాలా పీస్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక మన డే ఒక దినచర్యలా సాగుతుంది కదా, మనకి దాన్ని ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చిన్న ప్రక్రియ మన మైండ్ని ప్రజెంట్లోకి తీసుకొస్తుంది, మన థింకింగ్ని అలా కూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీంతో రోజు ప్రెజర్తో కాకుండా చాలా పీస్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. కానీ లేగోగా అని హడ్రిపరిగా వర్క్లోకి అలా దూకేయకుండా కాస్త ఒక 2-3 మినిట్స్ అయినా సరే కొంచెం ప్రశాంతంగా ప్లెజెంట్గా కూర్చుని అలా శ్వాస తీసుకుంటూ అలా అలా వదులుతూ ఒక 2-3 మినిట్స్ చేసినా సరే మనకి డే అనేది చాలా పీస్గా ఉంటుందంట. డైలీ ఇలా చేయడం వల్ల కూడా అది ఒక మన డైలీ రొటీన్లో ఇదొక భాగం కూడా అయిపోతూ ఉంటుంది అన్నమాట. జస్ట్ అలా ట్రై చేసి చూడండి, చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. మా అండి ప్రీతం మీకోసం మజ్ను మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. మీరు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3.

0: City FM 101.3.
1: 90 years of celebration, 90 years All India Radio. కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్నాం కృష్ణాతీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ చిన్న చిన్న మార్పులే మన లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం బయటపడేలా చేస్తుందండి. సో ఇంకా లైఫ్లో ఒక డేలో ఒక చిన్న పాస్ ద్వారా కూడా మనం రీబూస్టప్ చేయొచ్చు. ఎలా మనం డేని ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి టెన్షన్స్ ప్రెషర్గా ఉన్నప్పుడు ఎలా కొంచెం సేపు పాజ్ చేసి రీబూస్టప్ అవ్వాలి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఒక వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఆగే సమయం ఎక్కడ ఉంటుంది అంటారా, అది అవుతూ ఉండగానే మరో దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చాలా మైండ్కి అనేది చాలా ప్రెజర్గా పెంచుతూ ఉంటుందండి. ఇలా చేయడానికి రీజన్ లేకపోలేదులేండి, టయానికి పనులన్నీ పూర్తి చేయాలన్న తొందరం అనుకుంటుంది కదా. సో నిజమే కానీ ఒకదాని నుంచి మరో దానిలోకి వెళ్ళే ముందు చాలా అంటే ఎక్కువ టైం ఏమీ పాస్ తీసుకోకుండా 3 మనకి లాంగ్ బ్రీత్ తీసుకునేలాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్లోకి మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు 3 సార్లు లాంగ్ బ్రీత్ తీసుకుని మనం నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తే కనుక ఇది మన బాడీకి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా చెయ్యబోయే వర్క్ మీద కూడా చాలా క్లారిటీ వస్తుందంట. పని ఆలస్యం కూడా అవ్వదు, మరింత ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో మనం ఒక్కొక్క వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అలాగా ఒక వర్క్ నుంచి వెంటనే ఇంకో వర్క్ వెళ్ళే ముందు జస్ట్ చిన్న పాజ్ అనమాట.

ఒక 3 లాంగ్ బ్రీత్ తీసుకుని అలాగా గట్టిగా శ్వాస తీసుకుని అలా వదిలేస్తూ అలా 3 సార్లు చేసి మన నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళటం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది చాలా కాన్సన్ట్రేషన్గా నెక్స్ట్ దానిలోకి వెళ్తున్నాము అని రీట్యూన్ అయ్యి వర్క్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది, ఒక క్లారిటీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా ఇటువంటి టిప్స్ అని మీతో షేర్ చేస్తూ ఉంటాను ఆయన బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. ఆయన ప్రతి మీకోసం నా పేరు సూర్య అండ్ ఆయిల్ ఇండియా మూవీ నుంచి ట్రాక్ అయితే వినసిద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు.

0: ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ప్రెజర్ నుంచి ఒక చిన్న పాజ్ ఇచ్చి ఎలా బ్రేక్ తీసుకోవాలి అండ్ ఎలా రీస్టార్ట్ చేయాలనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, ఇంకా టైంకి మీటింగ్ వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా చాలా థింగ్స్ ఉంటాయి, నిమిషానికి ఎన్నెన్నో మనం గుర్తుంచి పెట్టుకోవాల్సిన అంశాలు అలా అలా పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ పేపర్ మీద పెట్టండి, క్లియర్గా రాయాల్సిన పని ఏం లేదండి. పనులు టెన్షన్స్ అన్నిటినీ ఇలా రాస్తూ ఉంటే ముందు ఆందోళన తగ్గుతుంది అనమాట, ఆ పైన పని మీద కూడా మనం ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది, ఇంకా మర్చిపోతున్నామన్న భయం కూడా ఉండదు. ఇంకా అలాగే చాలా మీటింగ్స్ అని అవని ఇవని మనకి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన వర్క్ని కూడా చేంజ్ చేసుకోవాల్సిన మారొచ్చు అన్నది కూడా అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమైనా చెక్ చేస్తున్నారా అంటే ఏం లేదు. రోజు మధ్యలో ఎప్పుడు మనం ఎలా భావిస్తున్నామని చెక్ చేసుకున్నారో అలాగే మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే మనసు తేలికపడుతుంది అనమాట. సో అంతేకాదండి, మన ఇన్నర్ ఫీలింగ్ మీద కూడా ఒక రకమైన కంట్రోల్ వస్తూ ఉంటుంది అనమాట. సో అంటే మనం చేసిన డైలీ ఆటల్లో కూడా మన పర్సనల్గా రీచెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఆఫీస్ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే స్కూల్ అయిపోయినా పిల్లల్లాగా మనం బయలుదేరిపోతూ ఉంటాం కదా, ఒక్క క్షణం ఆగి ఏం చేసామో అలా గుర్తెచ్చుకోవాలన్నమాట. కంప్లీట్ అయిన పని వర్క్ అయిపోయిన తర్వాత అది సక్సెసా అన్సక్సెసా అది తెలియని అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ డే దాన్ని రిపీట్ చేయకుండా కూడా మనం బ్రెయిన్లో పెట్టుకుని సక్సెస్ అయింది అనుకున్న రోజు మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అది వర్కౌట్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ డే ఏంటి మనం కంప్లీట్ చేయాల్సింది కూడా మనం బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా బాగుంటుంది అనమాట. చాలామంది కష్టపడేది ఇక్కడే కాబట్టి పనికి అండ్ అలాగే లైఫ్ మన పర్సనల్ లైఫ్కి మధ్య ఈక్వాలిటీ అనేది మనం మిస్ చేసుకోకూడదు అనమాట. ఈ టీలు పని నుంచి విశ్రాంతి కనిపిస్తూ ఉంటుంది, మరో దానికి మనల్ని మనం రెడీ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే రెండింటిని ఆయన సమన్వయం చేసుకుంటూ లైఫ్లో లీడ్ హ్యాపీగా ముందుకు వెళ్తూ మనము ఒక్కొక్కసారి పాస్ తీసుకుంటూ ఇలా లైఫ్ని సెట్ చేసుకుంటూ డే అనేది ప్రెజర్గా కాకుండా పీస్గా ఎండ్ అవుతుంది అన్నమాట. ఇటువంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మీ లైఫ్ని మీరు బూస్టప్ చేసుకుంటూ హ్యాపీగా డేని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ నేనైతే మన కృష్ణ తీరానికి
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తిగా వచ్చిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. నీట్ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన పునః నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈసారి పునః పరీక్ష ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 24 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని, రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు మహానాడు వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ప్రజల జీవితాలకు ఇబ్బంది కలిగించే పక్షంలో నైపుణ్యంతో కూడుకున్న గేమ్స్ సహా వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్పై రాష్ట్రాలు నిషేధం విధించొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటువంటి సందర్భాల్లో ఆయా గేమ్స్ను నియంత్రించడంలో రాష్ట్రాలు నిస్సహాయంగా ఉండకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేపుడు చెట్ల కింద నిలబడరాదని ప్రఖర్ జైన్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లిలో 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 4 లేన్ల వంతెన పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనగా రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దికి విశేష కృషి చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వనరులు, అవకాశాలు, నైపుణ్యమున్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై. అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
5: సమయం 7:05 గా వస్తుంది. హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
6: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
7: శ్యామ్ సుహాని హో
5: ఆకాశవాణి.
8: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
9: నరేంద్ర మోదీ జీ నే ఏక్ డెమోగ్రాఫీ చేంజ్ కమిషన్.

0: कमेटी बनाने का निर्णय किया है। ये हाई पावर कमेटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारण उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी।
1: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హి ప్రధానమంత్రి ఆవాస్ యోజనా గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాస్ హీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
1: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట బీజేపీ అధ్యకుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట పార్టీ అధ్యకుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యకుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక

ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్ కు చెందిన 4 చిరుతలను కచ్ లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్ లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనిషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: మీరు మీద ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది అండ్ మనం ఉన్నాం మంచును మంచైలో. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అండి. 0866-24-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో ఇంతకని అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను ఫస్ట్లో అడిగేశాను అండ్ అప్పుడు చాలా మంది ఆన్సర్స్ పంపించలేదన్నమాట. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుని మీరు నాకు ఆన్సర్ పంపిస్తారా లేదా చెక్ చేస్తాను. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, సో ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. 0866-24-8814కి 0868-2488-1 అండ్ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేసిద్దాం. ఇప్పుడైతే మీకోసం అబద్ధం మూవీ నుంచి ట్రాక్ వింటూ అండ్ నాకు మెసేజెస్ చేస్తూ ఉండండి 0866-24-8814కి 0868-2488-1. చెట్టు కాయలు కాస్తాయి కానీ

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు వింటూ ఇంజ చేస్తున్నారు వివిధ భారతి 107.3, అండ్ మనమున్నాం మంచును మంచాయిలో. సరే, అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకలుండా అన్నాను. సో క్లూ ఏంటి అంటే, రీసెంట్గా నేను క్వశ్చన్ అడిగాను, చాలామంది ఆన్సర్స్ పంపించలేదన్నమాట. తర్వాత క్లూ ఇచ్చినంత ఆన్సర్స్ పంపించారు. సో అది మీకు మేబీ రిమెంబర్ అయి ఉంటుంది అని నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను అనమాట. చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకలుండవు, మీకు ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంతకీ ఎవరు? మహంకాళి రాజేశ్వరి గారు. అండ్ మీరు ఆన్సర్ పంపించేటప్పుడు మీ నేమ్ అండ్ విలేజ్ నేమ్ టైప్ చేసి పంపించండి. అండ్ అలాగే చందన మైలవరం నుంచి, సారీ చందన, రాంగ్ ఆన్సర్. అండ్ గంజి శ్రీనోటి, కమ్మపల్లి, పుల్లంపేట, డ్రాగన్ ఫ్రూట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ గౌతమి కార్తీక్, అనంతపూర్ నుంచి, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్.

గౌతమి అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ మాధవి గారు అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో అండ్ ముస్లిం సోదరులు అందరికీ బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు అంటున్నారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి, పాలెంపోలి అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పడిన జోగనందరావు కానీ అప్పలరాజు గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి బాగా గుర్తుపెట్టుకున్నారండి. అండ్ లలిత మురళి భాను కమ్మకూరు తిరుపతి డిస్ట్రిక్ట్, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ నమస్తే అండి, మంగళగిరి నుంచి దమర్ల చిన్నస్థానరావు గారు, చిన్న పెద్దమస్థానరావు గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, వెరీ నైస్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రతిరోజు కడప జిల్లా నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ గణేష్ రాజు శ్రీవాస్తవ కోనప్పూర్ నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అండ్రా దగ్గర, మర్చిపోయారా అండి, మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు, మీరెలా మర్చిపోయారు. సో చెట్టుకు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, అలా చేస్తూ ఉండండి అనురాధ గారు. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి విలేజ్ నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, విత్ ఎక్స్ప్లనేషన్తో ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. అండ్ కనకరావు గారు పడిన, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఏంజల్ మైలవరం నుంచి, సారీ ఏంజల్ రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, యా కరెక్ట్ ఆన్సర్. నేను శుభారాణి రంగారావు సాగర్ చాందిని రోయాంచన్ రోత్విక, సారీ రాంగ్ ఆన్సర్ అండి. సో చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, చాలామంది గుర్తుపెట్టుకుని ఆన్సర్ పంపించారు, కొంతమంది గుర్తులేని వాళ్ళు క్లూ ఇవ్వండి అన్నారు. ఎనీవే చాలామంది మెసేజెస్ చేశారు, వెరీ నైస్. అండ్ అలాగే షరీఫ్ గారు గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి, విత్ ఎక్స్ప్లెనేషన్తో పంపించారు. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ చాలామంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి నేను క్లూ ఇచ్చి మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అనే ఇంటెన్షన్ తోటి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే, చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, కరెంటు స్తంభం అండి, కరెంటు పోల్ అనమాట. కరెంటు పోల్కి బల్బ్స్ ఉంటాయి, సో అవి కాయల్లాగా ఉంటాయి, దానికి ఆకులు ఉండవు కదా, అదనమాట సంగతి. కరెంటు పోల్ సో కరెంటు స్తంభం అనమాట, చెట్టు కాయలు కాస్తాయి కానీ ఆకులు ఉండవు, సో ఇందుకు ఆన్సర్ కరెంటు స్తంభం అనమాట. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇది కొంచెం బ్రెయిన్కి సంబంధించింది అనమాట, కానీ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక నెంబర్నండి, నన్ను హాఫ్ చేస్తే సున్నా అవుతాను, ఇంతకీ నేను ఎవరిని, నేను ఆ నెంబర్ ఏంటి? ఇది ఒక నెంబర్ అనమాట, ఆ నెంబర్ని హాఫ్ చేశామనుకో సున్నా అవుతుంది. సో ఇంతకీ నేను ఎవరిని, నేను ఇలా క్వశ్చన్ అడగలేను లేదా అలా ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అండ్ షరీఫ్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ థింక్ సో మిగిలిన మన ఆర్జెస్ అడుగుంటారు, అందుకని ఫాస్ట్గా ఉన్నారనమాట. సో నేను ఒక నెంబర్ని నన్ను సగం చేస్తే సున్నా అవుతాను, ఇంతకీ ఆ నెంబర్ ఏంటి? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866241414కి, 0868624481 వాట్సాప్ పంపించేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:40 కావస్తుంది. అండ్ మనము మంచిన మంచాయిలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇదొక నెంబరు దానిలో సగం చేస్తే 0 అవుతుంది, అది ఏ నెంబర్ అని అడిగాను. అఫ్ కోర్స్ చాలామంది మెసేజెస్ చేశారు, సో ఎవరెవరు ఏంటంటే ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0662484114కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ చందన మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ, సారీ రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లక్ష్మి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, నేమ్ పంపించలేదు, సారీ అండి రాంగ్ ఆన్సర్. ఏంజల్ అండ్ బాకి లక్ష్మి మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, రియాన్షన్, రిత్విక కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి, మహంకాళి, రాజేశ్వరి, సాత్విక్ పొద్దున్న నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత, మురళి, భాను కమ్మకూరు తిరుపతి డిస్టిక్ట్ నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కార్తీక్, గౌతమి, ఆలమూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే షరీఫ్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు మాధవి గారు, మీకు ఒక సిల్లీ క్వశ్చన్, జవాబు లేని ప్రశ్న ఏంటండి అని అంటున్నారు. జవాబు లేని ప్రశ్న ప్రశ్నే కదండి. అండ్ షరీఫ్ గారు గన్నవరం నుంచి. అండ్ జయంతి అల్వాల్ ఆన్సర్ రీజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రోషిణి గుంటూరు నుంచి, అండ్ హాయ్ రోషిణి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గంజి శ్రీను, టీ కమ్మపల్లి పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మాధవి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి విలేజ్ నుంచి సారీ అని రాంగ్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు.

సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఎన్పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రక్షిత ఫ్రమ్ ఏలూరు నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చిరంజీవి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ డి బాలాజీపురం వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్ వల్లక్ష్మి ఫ్రమ్ నాగల దిన్ని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సారీ కాదు నేను, అండ్ అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించిన క్వశ్చన్కి నేను కాదు అని ఆన్సర్ అనమాట. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళగిరి నుంచి దామర్లు చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడిన అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆన్సర్ అండ్ శ్రోతలను అడగండి అని అంటున్నారు గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే త్రిలోక్ ఫ్రమ్ బెజవాడ, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ గరీబ్ నవాజ్ టైలర్స్ సైదా నర్సరావుపేట నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్ బెంగళూరు. అండ్ నిజామాబాద్ వికలి బజార్ నుంచి మురహర యశోద జానకి రాజు గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ 90% కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అందరికీ సో స్వీట్ ఆఫ్ యూ. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే 8 అనమాట, 8 అండి. 8లో మనం హాఫ్ పార్ట్ తీసుకుంటే 0 కదా, 2 ఇలా కలిపితే కదా 8 అయ్యేది. సో హాఫ్ అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే 8 అనమాట. ఒక్కో నెంబర్ని సగం చేస్తే 0 అవుతుంది, ఇంతకీ ఏమై ఉంటుంది అంటే 0 అనమాట. సో ఇలాగే నాకు ఇది అడుగుతుంటే ఇంకో క్వశ్చన్ కూడా గుర్తొచ్చిందండి, ఇలా నెంబరింగ్కి సంబంధించింది. సో ఈ 8 ఆ క్వశ్చన్ అడగంగానే నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుదామనిపించింది. మన వాళ్ళు ఎందుకంటే బాగా నెంబరింగ్లో సిద్ధహస్తులాగా అనిపిస్తున్నారు, అందుకే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నాయండి, వాటిని యాడ్ చేస్తే 6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఏమై ఉంటాయి ఆ 3 మెంబర్స్? మాధవి ఏంటి ఇంత ఈజీ క్వశ్చన్ అడుగుతున్నావు అంటారా? సో నెంబరింగ్లో బాగా సిద్ధహస్తులు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకీ ఏమై ఉంటుంది ఆ 3 మెంబర్స్ ఏమై ఉంటుంది నాకు వాట్సాప్ పంపించేసేయండి. 3 మెంబర్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేస్తే 6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో ఆ 3 మెంబర్స్ ఏమై ఉంటాయి ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. 0866248148, 0868242481, 4కి వాట్సాప్ పంపించేసేయండి.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మేము ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:52 అవుతుంది. అండ్ మనం ఉన్నాం మంచిన మంచాయిలను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నాయి, వాటి యాడ్ చేస్తే 6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 3 మెంబర్స్ ఏంటి అని అడిగాను. మన వాళ్ళు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ ఎవ్రీవన్ ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని టిక్కెల్లో కన్ను కూడా ఆన్సర్ తెలిస్తే 0 6 2 4 8 1 4కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. చందన మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ విజయవాడ అండ్ లలిత ఫ్రమ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి, సారీ లక్ష్మి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే త్రిలోక్ ఫ్రమ్ బజవాడ అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, గంజి శ్రీను కమ్మన కమ్మపల్లి పిల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ షరీఫ్ గన్నవరం గ్రామం పద్రాచలం ఏరియా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అండ్ షరీఫ్ గారు జవాబు లేని ప్రశ్నేనండి, కాకపోతే ఆ ప్రశ్న ఏంటి అని అడిగాను అని అంటుంటారు. సో అది క్వశ్చనేనండి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ రక్షిత ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ రక్షిత అండ్ కడప వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత శ్రీలేఖ నిరంజన్ కరెక్ట్ ఆన్సర్ జయంతి అల్వాల్ మై ఆన్సర్ రైస్ అండ్ సారీ రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే చిరంజీవి తిరుపతి నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ కనకరావు గారు పడిన అండ్ 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. అంతపూర్ నుంచి అన్న దగ్గర కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆశా కాపుగుంపల్లి గ్రామం మేటిపాక మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ శోభరాణి రంగారావు గారు సాగర్ చాదని రియాన్ చంద్రత్విక కరెక్ట్ ఆన్సర్, పానంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ జిల్లా అమ్మాయి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎలా రాయాలో తెలియడం లేదు మీరే చెప్పగలరు అంటూ మెసేజ్ చేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు సారీ రాంగ్ ఆన్సర్, రమణ బెజవాడ్ నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే గౌతమి కార్తీక్ అనంతపూర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి అండ్ పెడన జోగనందరావు కానీ అప్పలరాజు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రదరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నార్కట్పల్లి మండలం నమ్మోని గ్రామం నుంచి పున్నం వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ అండి, కొమరళి శివయ్య గారు సారీ అండి రాంగ్ ఆన్సర్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ మురారి యశోద జానకిరాజు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ ఎందుకు మిమ్మల్ని అని పిలుస్తారు, చాలాసార్లు విన్నాను అందుకే వచ్చింది డౌట్ అడిగాను మీరు డాక్టర్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే పర్లేదులేండి. సంధ్య వరలక్ష్మి ఫ్రమ్ నగల దిండె ఐ థింక్ సో అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ పుల్పాటి వెంకటేష్, లక్ష్మీకాంత్ రవలి, రామకృష్ణ విహాన్ష్ విద్వాన్ అండ్ మహబూబ్ నగర్ నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ పుల్పాటి వెంకటేష్, లక్ష్మీనాథ్ రవలి సారీ రాంగ్ ఆన్సర్ అండ్ త్రిలో అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ జానకిరామ్ ఆన్సర్ ఈస్ అంటూ నందిగామ కరెక్ట్ ఆన్సర్ అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా జైనుదీన్ స్నేహభాను జైనుదీన్ గారు మొత్తానికి ఆన్సర్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్, ఏంజెల్ మాలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏంజెల్, ఎందుకే ఆన్సర్ ఏంటి అంటే ఆ 3 మెంబర్స్ ఏంటి అంటే 1 2 3, సో 1 + 2 + 3 6 అవుతుంది, 1 × 2 × 3 6 అవుతుంది, సో అదనమాట ఆన్సరు. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ బిందు మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, ఇంతకీ ఆ 3 మెంబర్స్ ఏంటి అంటే 1 2 3, 3 మెంబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే 6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 1 + 2 అంటే కూడితే 6 వస్తాయి, గుణిస్తే 6 వస్తాయి, 1 + 2 + 3 6, 1 × 2 × 3 = 6 అనమాట. సో ఆ నెంబర్స్ 1 2 3, సో చాలా మందికి ఆన్సర్స్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ టైం చూస్తే 7:56 అవుతుంది అండ్ ఇంకా ఇట్స్ టైం ఫర్ సో టేటా బాయ్ బాయ్ చెప్పేసేద్దాం మంచిని మంచకైతే. ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు, బ్రెయిన్ ని బాగా పదును పెట్టారు నేను అనుకుంటున్నాను. అండ్ ఎనీవే మన మంచిని మంచకైతే టేటా గుడ్ బై చెప్పేస్తున్నాను. మీరు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ 8:00 కి 8:00 కలుసుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రాల మధ్య జల వివాదాలను సహకారం, సరైన సమయంలో అనుమతులు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణతో పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు మధ్యప్రదేశ్లోని కెన్, ఉత్తరప్రదేశ్లోని బెట్వా ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్లు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. కాజీపేటలో రైళ్లు తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నీతి నిజాయితీగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మై టీడీపీ యాప్ ద్వారా పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్పారు. 2వ రోజు మహానాడులో ఆయన మాట్లాడారు. నీట్ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన పునః నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈసారి పునః పరీక్ష ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సీబీఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి పత్రాల రీవాల్యుయేషన్కు ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తుందని రాష్ట వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహాయం అనే తీర్మానంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి ఘాట్ రోడ్లో రేపటి నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్ర ఎండలు, వడగాల్పుల కారణంగా రోడ్డు మరమ్మతు పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 58 మంది లబ్దిదారులకు 25,63,245 రూపాయల చెక్లను లబ్దిదారులకు ఈరోజు అందజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటల దాటి 3 నిమిషాలు కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డిఎట్ డిఎట్లో. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ డిఎట్ డిఎట్లో ప్లే చేస్తూ ఉంటాను బ్యాక్ టు బ్యాక్. అండ్ ఎప్పుడైతే మీకోసం ఆటో డ్రైవర్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిసేద్దాం, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆచే మాధవితో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: City FM 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి.

0: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్లాలి.
0: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
0: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతుండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
0: కూల్ టిప్స్.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
5: వింటూ ఇంజనీర్స్ వివిధ భారతి 101.3 ఇప్పుడైతే మీకోసం విశాఖపట్నం కేంద్రం నుంచి వార్తలు వింటారు.
6: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్టపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
7: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि BSF के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
6: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSM విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. CBSE అధికారులతో న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. CBSE 12వ తరగతి పరీక్షల OSM వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని

0: చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
1: OSM ఒక ప్రోగ్రెసివ్ ఇన్స్ట్రుమెంట్ హై భారత్ మే అనేక యూనివర్సిటీ అనేక ఇన్స్టిట్యూషన్ ఔర్ దునియా కి అనేక ఇన్స్టిట్యూషన్ OSM కి ఓర్ బడ్ రహే హై బచ్చోం కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జానకారీ మిలే స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే ఈ సారా విషయ కి జానకారీ దేనే కా యే OSM కి వ్యవస్థా హై పహలీ బార్ దేశ్ మే ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ హై ఉస్కో ఇసే ఠీక్ కరా జాయేగా ఉస్ కామ్ పే హమ్ సబ్ లోగ్ జుటే హై హమ్ ఏక్ భీ విద్యార్థి కి కోయి ఉన్కి మన్ కి జిజ్ఞాసా కో హమ్ అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని, ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయ్ ఔర్ పోషణయుక్త ఆహార భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కే లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైలు కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

0: దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 9 గంటల దాటి 5 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మద్రాస్ పురాణంలోకి. అండ్ ఎప్పుడైతే మీకోసం గుణాచిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్పీ శైలజ పాడారు అండ్ వెన్నెలకంటి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆంటీ మాధవితో.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్ని పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 16 నిమిషాలు కావస్తోంది అండ్ మనమున్నాం మధురస్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం జయదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్ జానకి పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: ఇరుక్కుపోతుంటే.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రజింతక తై తై అని ఆటలాడుకోవాలి. తజింత తక జుం, తజింత తక జుం, తజింత తక జుం, జుం జుం తగనక జుం, తగనక జుం జుం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ టైం చూస్తే 11 గంటలు దాటి 59 నిమిషాలు దాటి అండ సో 34 సెకండ్లు అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 11 గంటలకి హిందీ కేంద్రం నుంచి ఇంగ్లీష్లో అంటే హిందీలో వార్తలు వింటారు.